క్రీస్తునందు కూడి వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. అందరూ కూడా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని విని అర్థం చేసుకోగలరని ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ వేడుకొంచున్నాను. ఈరోజు మనము నేర్చుకొని పోతున్నటువంటి అంశము ఏమిటి అనేటువంటి విషయానికి వస్తే, విధేయత అవసరమా లేదంటే విశ్వాసం ఒక్కటే సరిపోతుందా అనేటువంటి అంశాన్ని మనము ముందుగానే అనౌన్స్ చేసుకున్నాం. ఏంటంటే క్రైస్తవులకు విశ్వాసం ఒక్కటే సరిపోతుందా, విధేయత కూడా అవసరమేనా? అంటే విధేయత లేనటువంటి విశ్వాసం కూడా ఉన్నది అనే మాట మనకు బైబిల్లో చెప్పబడుతుంది. విశ్వాసం ఒక్కటే సరిపోతుందా, విశ్వాసానికి విధేయత కూడా ఉండాలి. విధేయత అంటే అర్థం ఏంటి అంటే, విధేయత అనేటువంటిది క్రియాపదం, విశ్వాసం అనేటువంటిది కంటికి కనిపించలేనిది, అది నిలువ ఉంటుంది. విధేయత అనేటువంటిది కంటికి కనిపించేట్లుగా ఉండేది, అంటే క్రియారూపంగా ఉండేది. అయితే చాలామంది ఏమనుకుంటారంటే, నా విశ్వాసము నాలో ఉంది నాకు చాలు అని అనుకుంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నీ విశ్వాసము ఒంటిగా ఉంటే రక్షింపబడవు నీవు. విశ్వాసానికి ఏవి కూడా సంబంధించి ఉండాలి, ఆ విశ్వాసానికి ఏవి కూడా అంటుగట్టుబడి ఉండాలి అని అంటే, ఆ విశ్వాసంతో పాటు విధేయత కూడా ఉండాలి. ఇస్రాయేలీలకు అందరికీ కూడా దేవుడు ఉన్నాడనే విశ్వం తెలుసు. తెలుసా తెలీదా? ఇస్రాయేలీలకు అందరికీ మనం ఇదే వరకు చెప్పుకున్నాం. హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయంలో ఉంటుంది, ఇదిగో వారందరూ కూడా విశ్వాసము చూశారు, విశ్వాసంతోనే కదా దేవుడికి మొరపెట్టుకున్నారు. అయ్యా, ఈ ఐగుప్తిలో మేము బానిసలుగా ఉండలేక అల్లాడిపోతూ ఉన్నాము, మమ్మల్ని విడిపించు అని చెప్పి ప్రార్థన చేసింది ఎవరు? ఇశ్రాయేలీలే ప్రార్థన చేశారు. అయితే ఆ విశ్వాసము వాళ్ళలో ఉన్నదే కానీ అది నమ్మడానికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు క్రియలు చూపించలేకపోయారు. యాకోబు పత్రికలో దానిని చూసి ఏమంటాడంటే దేవుడు, ఇదిగో దయ్యములు కూడా దేవుడు ఉన్నాడని నమ్మి వణుకుచున్నవి అంత మాత్రాన అవి రక్షింపబడుతున్నాయా? ఒక వ్యక్తి వచ్చి అంటాడు, ఏమని, నీకు విశ్వాసం ఉంది, నాకు విశ్వాసంతో పాటు క్రియలు ఉన్నాయి. ఇప్పుడు నీ విశ్వాసాన్ని క్రియలు లేకోకుండా నువ్వు చూపిస్తావా? గమ్మగా కూర్చొని నాకు విశ్వాసం ఉందిలే అనుకుంటేనే నీకు విశ్వాసం ఉన్నట్టుగా అయిపోతుందా? యాకోబు పత్రికలో అదే ఉంటుంది, ఇదిగో ఒకడు తన క్రియలు లేకోకుండా విశ్వాసాన్ని ఎవరైనా చూపించగలరా అంటే ఎవరు చూపించలేడు. ఖచ్చితంగా విశ్వాసానికి క్రియలు ఉంటేనే ఆ విశ్వాసం కనబడుతుంది. అయితే బాధాకరమైన విషయం ఏమిటి అని అంటే, చాలామంది ఏమనుకుంటున్నారంటే, నా విశ్వాసం నాలో ఉంది, అది ఎవరికి కనబరచాల్సినటువంటి అవసరం లేదు, నేను నటించేవాడిని కాను, నా విశ్వాసం నాలో ఉంది నాకు చాలు అని అనుకుంటున్నారు. నిజానికి నీ విశ్వాసము నీ ఇతరులకు కూడా కనబరచేవిధిగా ఉండాలి. అంటే నటించమని కాదు, వెళ్ళి నేను ఇంత గొప్పవాడిని చూడు, ఇంత భక్తివారుని, నేను అలా చేశాను ఇలా చేశాను అని చూపించుకోవడానికి కాదు. ఆ విశ్వాసానికి సంబంధించినటువంటి క్రియలు నీవు ఎదుటి వాళ్ళకు చూపించడం వలన ఇన్ఫ్లుయెన్స్ అంటారు దాన్ని. ఇన్ఫ్లుయెన్స్ అంటే నీ ప్రభావం అక్కడ చూపిస్తే వాళ్ళు కూడా ఎక్కడికి వస్తారు? క్రీస్తు దగ్గరికి వస్తారు. నీవు ఇంటింటికి వెళ్ళి సువార్తను ప్రకటించవలసినటువంటి పని లేదు. అది చేతనైతే అది చేద్దాను. ఇంటింటికి వెళ్ళి సువార్తను ప్రకటించాల్సినటువంటి అంత పెద్ద భారము నాలో లేదు, అంత పెద్ద బాధ్యత నాకు ఇవ్వగాకండి, అంత పని నేను చేయలేను అని అనుకోవచ్చు ఒకవేళ. కానీ మన విశ్వాసంతో కూడినటువంటి క్రియలు లేదా క్రియలతో కూడిన

యోహాన్ సువార్త 6వ అధ్యాయంలోకి రండి. యోహాన్ సువార్త 6వ అధ్యాయము 28వ వచనములో

యోహాను సువార్త 6:28. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడగగా, ఇట్ ఈస్ ఎ గుడ్, ఇది చాలా మంచి సమాధానం, అంటే మంచి ప్రశ్న ఇది, ప్రతి ఒక్కరికి ఈ ప్రశ్న రావాలి. మేము దేవుని పనిని జరిగించడానికి లేదా దేవుని క్రియలను జరిగించడానికి మేము ఏం చేయాలి చెప్పు, మేము దేవుని క్రియలను జరిగించుటకు ఏమి చేయవలనని వారు ఆయనను అడుగుతున్నారు. ఎవరిని? ఇది చాలా ప్రపంచంలోనే చాలా మంచి ప్రశ్న. మేము దేవుని క్రియలను చేయడానికి మేము ఏం చేయాలని చెప్పు, చేస్తాం అనేటువంటి మాట ఉత్తమమైనటువంటి మాటనా అల్పమైన మాటనా? చాలా ఉత్తమమైన పాట. మనందరికీ అదే మాట రావాలి, అందరికీ మన హృదయంలో, దేవుడా నేను నీ క్రియలు చేయడానికి ఏం చేయాలో చూపించు, నాకు ఎలా చేయాలో నేర్పించు అని చెప్పి అందరికీ ఆ ప్రశ్న రావాలి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇస్రాయేలీలు, ఈ యూదులు యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకోసం వస్తున్నారని యేసుక్రీస్తు చెప్తున్నారు. పైన చూడండి 25:26. సముద్రపు టద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడగగా, అప్పుడే ఏమంటున్నాడు వాళ్ళని చూసి, చదవండి, యేసు వాళ్ళని చూసి ఏమంటున్నాడు, యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెను భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేనికోసం వస్తున్నారని యేసుక్రీస్తు వాళ్ళు చూసి గ్రహించాడు. వాళ్ళు దేనికోసం యేసుక్రీస్తు కోసం వస్తున్నారు, యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నారండి, దిగో మీరు సూచనలను చూడటం వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయంగా సూచనలు చూసి, ఈ సూచనల వలన నువ్వే యేసుక్రీస్తువా, నువ్వే ప్రభువా, నువ్వే యజమానుడివా, నువ్వే దేవుడి కుమారుడువా అని అంగీకరించడానికి మీరు రావడం లేదు. మీరు తిని తృప్తి పొంది మళ్ళీ తినడానికోసమునే వస్తున్నారు. ఏదానికోసం వస్తున్నారండి అక్కడ యేసుక్రీస్తు దగ్గరికి? వాళ్ళు తినడానికి వస్తున్నారు. ఈనాడు చాలా మంది కూడా దేవుడి దగ్గరికి ఎందుకోసం వస్తూ ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే, చాలా మంది ఎందుకోసం వస్తూ ఉన్నారంట దేవుడి దగ్గరికి, వాళ్ళ అవసరాల కోసం వస్తున్నారు, దేవుని క్రియలు చేయడానికి రావడం లేదు ఎవరు. అందరికీ విశ్వాసం ఉంది. ఏ విశ్వాసం ఉంది దేవుడి దగ్గర? ఏం, ఆయన దగ్గరికి వెళ్తే మనకు మంచి వస్తుంది, ఆయన దగ్గరికి వెళ్తే నాకు ఇంట్లో అవసరాలు తీరుతాయి, ఆయన దగ్గరికి వెళ్తే నాకు జ్వరం పోతుంది, ఆయన దగ్గరికి వెళ్తే నాకు సమస్య తీరిపోతుంది. దేవుడి దగ్గరికి ఎందుకోసం మనం వెళ్తూ ఉన్నామని ఒకసారి ఇలాగ ప్రశ్న వేసుకుందాం, నిన్ను బట్టి, ఈ వచనాన్ని బట్టి. చూడండి చాలామంది బాధాకరమైనటువంటి విషయం ఇది. ఆలోచన చేస్తే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేటువంటి ఆ కాలంలోనే అందరూ ఏదానికోసం వస్తున్నారంట, ఆయన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తే జ్వరాలను నయం చేస్తున్నాడు, యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తే కుంటూళ్ళు నడుస్తున్నారు, గుడ్డోళ్ళు చూస్తున్నారు, పక్షవాయువు గలవారు మంచి ఆరోగ్యం గలవారుగా అవుతున్నారు, జ్వరం గలవారు మంచి జ్వరం నయమైపోతుంది, చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తూ ఉన్నారు. అలాగే వాది మాత్రమే కాదు, వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ దగ్గర ఏముంటే అది అంతా పనిచేస్తున్నాడు తినడానికి. 5 రొట్టెలు 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది పనిచేశాడు ఆయన? 5,000 మందికి పంచాడు. కానీ సెకండ్ టైం, రెండోసారి మళ్ళీ 4,000 మందికి పంచుతాడు, ఫస్ట్ సారి మాత్రం 5,000 మందికి పంచుతాడు. అది పంచి మిగిలిగా ఎన్ని గంపలు మిగిలినాయి? అలాగా దేవుడు, సారీ యేసుక్రీస్తు ఆయన దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఆహారాన్ని ఇస్తున్నాడు, అవసరాలు తెలుస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు దగ్గరి కోసం ఎందుకోసం వస్తున్నారంట వాళ్ళందరూ కూడా? హృదయంలో దేవుని పనిని జరిగించడానికి రావడం లేదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి రావడమే లేదు, దేవుని ఆజ్ఞలను గైకొనడానికి రావడమే లేదు. ఎందుకోసం వస్తున్నారంటే దేవుడి దగ్గరికి వెళ్తే నాకు మంచి జరుగుతుంది కాబట్టి నేను తప్పకుండా వెళ్ళాలి అని చెప్పి అలాగే దేవుడి దగ్గరికి వెళ్ళేటువంటి వారు ఉన్నారు. ఒకసారి 29 వచ్చిన

28వ వచనంలో ప్రశ్న చూసినారు కదా మీరు, 27వ వచనం చదవండి. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవం కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడివి. మనిషి కుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనను ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. అప్పుడు ఏమంటున్నారు వాళ్ళు, యేసుక్రీస్తు ఏమన్నాడంటే, మీరు తిని బహిర్భూమిలో విసర్జించే ఆహారం కోసం ఎత్తుకులారా తండ్రి, దయచేసి ఈ లోకంలో మహా అంటే 70 ఏళ్ళు 60 ఏళ్ళు జీవించేప్పుడు ఈ అవసరాల కోసం దేవుని వాడుకోకండి. మీరు నిత్యం జీవించడానికి యేసుక్రీస్తుని అనగా నన్ను నా దగ్గరికి రండి, దేవుడి దగ్గరికి రండి, నన్ను భుజించండి అని చెప్తున్నాడు. అప్పుడు 28వ వచనంలో వాళ్ళు ఏమంటున్నారు, అయితే మేము దేవుని క్రియలు జరిగించడానికి ఏమి చేయవలనో ఆయనను అడగగా అందుకేసి ఏమంటున్నాడు, ఆయన పంపిన వాణి యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. ఈ ఏం చెప్తుంది, ఏం చెప్పబడుతుంది వచనము, ఆయన పంపిన వాడు ఎవరు, ఇక్కడ దేవుడు పంపినటువంటి వాడు ఎవరు, ఇక్కడ యేసుక్రీస్తు. అయితే ఆయన పంపిన వాణి యందు విశ్వాసం ఉంచువాడే, మీరు ఆయన పంపిన వాణి యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. నిజంగా దేవుని పని అంటే ఏంటి చెప్పండి, ఇప్పుడు ఏంటి దేవుని పని, ఏంటి దేవుని పని, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడమే దేవుని పని. అసలు దేవుని పని అంటేనే అలా యూదులు అందరూ అడుగుతున్నారు, ఏమి చేసి దేవుని క్రియలు జరిగించాలో మాకు చెప్పు అన్నాడు. దేవుని క్రియలు చేయటకు మేము ఏం చేయాలో చెప్పు అన్నాడు. అప్పుడు దేవుని పని ఏంటి అని చెప్పాడు యేసుక్రీస్తు, నన్ను మీరు విశ్వసించండి, అదే దేవుని పని. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, విశ్వాసము ఒక్కటే

ఒక వచనంలో మాట్లాడుతుంది. యేసుక్రీస్తు మనకి ఇచ్చిన ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞలు బాగా మంచి ఆజ్ఞలు, మీకు గుర్తుకొచ్చే ఆజ్ఞలు కొన్ని చెప్పండి. నిన్ను వలే నిన్ను పొరుగువారిని ప్రేమించాలి. ఓకే రైట్, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు. ఇది ప్రేమించడం అనేది ఓన్లీ విశ్వాసమేనా, అది క్రియనా? నీ పొరుగువారిని ప్రేమించు. ప్రేమించుతా, మిమ్మల్ని అందరిని ప్రేమించుతున్నా అంతే అయిపోతుందా? మా నా సహోదరులు మీరందరూ, నా సహోదరులు మీరందరూ, నా సహోదరుడు సహోదరులు మీరు అందరినీ నేను ప్రేమిస్తున్నాను అంటే అయిపోతుంది వాడికి? అది ఎలాగ కనపరచాలి? మీరు క్రియలో కనపరచాలి. ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఆజ్ఞను నువ్వు నమ్మాలి. ఆ నమ్మాలని అంటే దాన్ని చేయాలి కదా. నీవు చేయడమే క్రియలు. క్రియలు లేకపోతే ఆ విశ్వాసం ఏమైపోతుంది అని చెప్పాడు?

ఫీల్ కావాలంటే మేము బాధపడకండి, బాధపడండి అని కాదు, ఆ అబ్జర్వ్ చేసుకోండి, ఆ మాటను అబ్జర్వ్ చేసుకోండి ఒకసారి, మీరు ఆలోచన చేయండి ఆ వచ్చిన ఆ మాటను, కేవలం తిండి కోసం వస్తుంది. మీ రోగాలన్నీ పోతాయి అని చెప్పుకోకుండా రాండి అంటే వెళ్తారా మీరు? ఇక్కడికి వెళ్తే మీ రోగాలు ఏవి నయం కావు అని అంటే వస్తారా? ఎవరుబోరు. ఇదిగో ఆయన అక్కడికి వెళ్తే అభిషేకాలు ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తారు అని అని చెప్పండి, వెళ్ళకుండా ఉంటారా? అక్కడికి వెళ్తే అభిషేకాలు లేవు, ఆశీర్వాదాలు లేవు, ఏమి లేవు అని అంటే వెళ్తారా మీరు? కేవలము మనుషులు దేనికోసం దేవుణ్ణి వెంబడిస్తున్నారు? వాళ్ళ అవసరముల కోసమే దేవుణ్ణి వెంబడించే వారిగా ఉన్నారు. అయితే దేవుడు అది చెప్పడంలా, అది అల్పమైనవి, అది క్షయమైనవి, అది తిని అరిగించుకొని పొద్దున్నకల్లా మా బహిర్భూమిలోకి వెళ్ళిపోతుంది, మనం ఏం చేసినా ఏం సొంత సంపాదించు. అయితే నా యందు విశ్వాసం ఉంచడం మీరు నేర్చుకోండి, నా క్రియలను జరిగించడం మీరు నేర్చుకోండి. విశ్వాసం ఒక్కటే సరిపోదు, విశ్వాసంతో పాటు క్రియలు కూడా ఉండాలి. నాడు క్రియలు లేకోకుండా విశ్వాసమే సరిపోతుందిలే అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? క్రియలు లేకుండా విశ్వాసం ఒక్కటే సరిపోతుందిలే అని అంటే చాలామంది ఉన్నారు, కోకొల్లలుగా ఉన్నారు. ఏమిటి అని అంటే, ఏమయ్యా నా విశ్వాసం ఉందని అందరికి నేను కనబరుచుకోవాలా, నేనేం నటించమంటావా? చాలామంది ఇదే అంటారు, నన్నే అన్నారు. నువ్వు మారినవని దేవుడికి తెలిస్తే చాలులే, నువ్వు మారినవని దేవుడికి తెలిస్తే చాలు, నీకు తెలియాల్సిన మా పక్కన వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదా అని చెప్పి. నిజానికి నీ క్రియలు కనపడాలి కదా పొరుగు వారికి. ఇదిగో పరపక్షమందుండు వాడు నీ మీద ఏదైనా నింద మోపుతలేమో జాగ్రత్తగా వాడి ఎదుట నీ సత్క్రియలను చూపించు అన్నాడా లేదా? సత్క్రియలను చూపించానా లేదా? సత్క్రియలు అంటే నీ చేసే పనులే మంచి పనులు వాళ్ళ ముందర కనపరచాలా? లేదు నేను నటించకూడదు, నేను కనపరచకూడదు, అలాగే నేను కనపరిస్తే వాళ్ళు నన్ను నటన చేస్తున్నారని అనుకుంటున్నారు అని చెప్పి చేయకోకుండా ఆపమంటావా? ఆపితే ఏమవుతావు? విశ్వాసంలో ముందుకెళ్ళేవాడు కాదు. దయచేసి చూడండి, బైబిల్ ఏం చెప్తుంది అంటే వేషధారణ వద్దని చెప్పింది బైబిల్. వేషధారణ అంటే మనం నిన్న చెప్పుకున్నాం శనివారం, పైకి వెలుగుదూత వేషం వేసుకొని లోపల మాత్రం కుళ్ళుతో ఉండకూడదు, అది వేషధారణ. పైకి అంత ప్రేమిస్తున్నాను అంత బాగున్నానని చెప్పి లోపల లోపల కుళ్ళుకొని అసూయపడేది, ఇది వేషధారణ. నిజానికి క్రియలు చూపించాలి అనేది ఏంటంటే నీకు చేసే ప్రతి పనులు ఎదుటి వాళ్లకు ఇన్ఫ్లుయెన్స్గా ఉండాలి. ఎందుకంటే నువ్వు ఎలాంటి వాడివి? వెలుగు సంబంధుడివి. నీ వెలుగు ఇతరుల మీద ప్రకాశింప చేయాలి. సరే అయితే ఇప్పుడు ఏమన్నాడు యేసుక్రీస్తు, ఏం చేయాలంటున్నాడు యేసుక్రీస్తు? మీరు నన్ను ఆయన పంపిన వాణి యందు మీరు విశ్వాసం ఉంచండి, అదే దేవుని క్రియ అని చెప్పాడు. అయితే ఇప్పుడు ఒక చిన్న ప్రశ్నతో డైవర్ట్ చేసుకుందాం వాక్యాన్ని, అంటే కొంచెం ఇంకొక స్టెప్ వేసుకుందాము. యేసుక్రీస్తు నందు లేకపోతే ఏ ఆశీర్వాదమైనా ఉన్నదా లేదా? ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు నందు ఉండడం అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు నందు ఉండకపోతే వచ్చే నష్టాలు ఏంటి? యేసుక్రీస్తు నందు లేకపోతే మనకేంటి సమస్యలు? యేసుక్రీస్తు నందు లేకపోతే ఆశీర్వాదాలు లేవా? యేసుక్రీస్తు నందు లేకపోతే రక్షణ లేదా? యేసుక్రీస్తు నందు ఉండాలంటే ఎలాగ ఉండాలి? నిజంగా మనం యేసుక్రీస్తును వెంబడిస్తున్నాము అని అంటే యేసుక్రీస్తు నందు మనం ఉండవలసిన అవసరం ఉన్నదా లేదా? ఉందా లేదా? ఎంతమంది ఇక్కడ యేసుక్రీస్తును వెంబడిస్తూ ఉన్నారు? ఎంతమంది యేసుక్రీస్తును వెంబడించడానికి ఇష్టపడుతున్నారు? చాలామంది, అందరూ ఒక్కొక్కరు కూడా ఎవరు తప్పించుకోవాలనుకుంటారు, ఖచ్చితంగా నేను వెంబడించాలనే చెప్తారు. అది నాకు ఒకవేళ బహిరంగంగా చూపించకపోయినా హృదయంలోనేమో నేను వెంబడించాలని అనుకుంటున్నాను కదా, ఎందుకు ఆయన నన్ను అడుగుతున్నాడు అని సపోజ్ ఇలాగ అనుకున్నాను. కానీ నిజానికి యేసుక్రీస్తు నందు ఉండడం అంటే అర్థం ఏంటి? అసలు యేసుక్రీస్తు నందు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దామా. యోహాన్ సువార్త 15వ అధ్యాయము

0: ఒకటో వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుండి చదువుతారండి. చాలండి, చూడండి ఇక్కడ ప్రభు కొరకు మంచి ఫలములను ఫలించి ఉండాలని కోరుకుంటున్నాడా దేవుడు? ఇక్కడ యేసుక్రీస్తు ఏం కోరుకుంటున్నాడండి? ఒకటో వచనం, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఇప్పుడు ఏం చెప్పబడుతుంది చూడండి ఒకసారి, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి ఏం చేస్తారంట? పారవేయబడతారు. చూడండి, మనము ఫలించుకోకుండా ఉంటే ఏం జరగబోతుంది? ఫలించకపోతే చదవండి రెండవ వచనం, ఫలించకపోతే ఏం జరుగుతుంది? ఫలించకపోతే పెరిగి పారివేయబడును. ఆ వచనం ఇంకా బాగా గట్టిగా మాట్లాడుకుంటే విసర్జించబడుతున్నావు, త్రో అవుట్, దేవుడు నిన్ను పారేస్తున్నాడు. అయితే ఆయనలో ఉంటే ఏం జరగాలంటూ కోరుకుంటున్నాడు? ఖచ్చితంగా ఫలించాలి. చూడండి, ప్రభు కొరకు మంచి ఫలములను ఫలించి విసర్జింపబడకుండా ఉండాలి అంటే మనం ఎక్కడ నిలబడాలి? ఇక్కడ ఎక్కడ నిలబడాలి? ఇప్పుడు చూడండి, మనం మంచి ఫలములను ఫలించాలంటే ఎక్కడ నిలబడాలి? ఎక్కడ నిలబడాలి? ప్రశ్న, తృణీకరించబడకోకుండా ఉండాలి, మంచి ఫలములను ఫలించాలి అని అంటే మనం ఎక్కడ అంటుకొట్టబడాలి? ఎక్కడ మనం ఉండాలి? ఎక్కడ స్టే చేయాలి? ఎక్కడ మనము ఉండాలి? క్రీస్తులో ఉండాలి, అంతేనా? క్రీస్తులో లేకపోతే ఖచ్చితంగా నువ్వేం చేయబడతావు? పెరికేసి అక్కడ పడేయబడుతుంది. ఇప్పుడు చూడండి, ఫలించడం అంటే అర్థం ఏంటి? ఒక మాట, నిత్య జీవాన్ని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఉండాలండి? నిత్య జీవాన్ని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఉండాలి? క్రీస్తులో ఉండాలా? క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్షావిధి లేదు. నేనే మార్గము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు వెళ్ళలేడు, నిత్య జీవానికి వెళ్ళలేడు. అయితే ఇప్పుడు మనము నిత్య జీవానికి వారసులుగా ఉండాలి అని అంటే మనం ఎవరితో అంటుకట్టబడాలి? ఇప్పుడు క్రీస్తుతోనే ఉండాలి. వితౌట్ క్రైస్ట్ వి కాంట్ డూ నథింగ్. సారీ, వి క్యాన్ డూ నథింగ్, వి కాంట్ డూ ఎనీథింగ్. ఓకే, క్రీస్తు లేకోకుండా మనం ఏమైనా చేయగలమా అంటే ఆయనతో మనం అంటుకట్టబడుకోకుండా నీతో నేను ఉండను అని చెప్పి సపరేట్గా ఉండి నేను ఏమైనా చేయగలను అని అంటే నువ్వు ఏమని చేయలేవు. ఏం చేస్తావు? ఏమైనా చేయగలవా చెప్పండి నాకు, చేయగలరానేమో. ఒకసారి ఈ వచనాలను మనము తరచుగా ఈ కొద్ది వచనాలను మనం ముందుకెళ్ళి చూసుకుందాము. చూడండి, ఒకసారి ఆదికాండం చదవండి అమ్మా. ఆదికాండం 6వ అధ్యాయం 17వ వచనం, నిజమైనటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు ఎక్కడెక్కడ పెట్టాడో ఒకసారి చూద్దాం. కొన్ని 3 సందర్భాలను గుర్తు చేసుకుందాం ఒకసారి. ఆదికాండం 6వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఇదిగో, ఎన్నో వచనం ఇది, 20వ వచనం వరకు చదవండి. ఆదికాండము 6వ అధ్యాయము 17 వరకు చదివారా, 18 అయితే, నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడలను ఆవడలోకి ప్రవేశింపవలను, మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకున్నటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరాల యొక్క ప్రతి జాతిలోనివి రెండేసి చొప్పున నీవు ఓడలోనికి తేవలను, వాటిలో మగదియు ఆడుదియు ఉండనవలను. నీవు వాటిని బ్రతికించి ఇంచుకున్నటకై వాటి జాతుల ప్రకారం పక్షులలోను, వాటి జాతుల ప్రకారం జంతువులలోను, వాటి జాతుల ప్రకారం నేలను ప్రాకు వాటన్నిటిలోను ప్రతి జాతిలోను రెండేసి చొప్పున నీ వద్దకు వచ్చును. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకున్నాము, అవి నీకును వాటికి ఆహారం అవునని చెప్పాను. నోవాహు అట్లు చేసి దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తును చేశాను. చూడండి, ఇక్కడ దేవుడు ఒక ప్రజలకు ఒక సమూహానికి ఒక ఆశీర్వాదాన్ని వాగ్దానము చేసినప్పుడు ఆ ఆశీర్వాదాన్ని పొందుటకు వారు ఉండవలసినటువంటి ఒక నిర్దిష్టమైన స్థలాన్ని కూడా ఆయన నియమిస్తున్నాడా? అర్థమైంది ఇప్పుడు ప్రశ్న మాట? ఒక సమూహాన్ని దేవుడు ఏర్పరచుకొని వారికి కావలసినటువంటి ఆశీర్వాదాలను వాగ్దానం చేసినప్పుడు వారిని అలాగే గాలి కొదిలేకోకుండా వారిని ఒక ప్లేస్ లోకి తీసుకుని వస్తున్నాడు. అర్థమైందా? వారిని అందరినీ కూడా సమకూర్చి ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్టమైన అంటే కేటాయించబడినటువంటి ఒక ప్రాంతంలోనికి తీసుకుని వచ్చి ఇక్కడే ఉండండి, మీకు ఆశీర్వాదాలు ఉంటాయి, దీని దగ్గర రాకోకుండా పక్కన ఉంటే మాత్రం మీకు ఆశీర్వాదాలు ఉండవు. ఇదే చెప్తున్నాడు కదా ఇక్కడ నోవాహు కూడా. ఏమని చెప్పాడు? ఇదిగో నీవు ఈ ఓడలోనికి రండి. ఎవరెవరైతే ఈ ఓడలో ఉంటారో వాళ్ళందరికీ ఏముంటుంది? రక్షణ ఉంటుంది. ఒకసారి ఆ వచనాలను చూద్దాం. 22వ వచనము, 7వ అధ్యాయం 23వ వచనం. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీద నున్న జీవరాశులు అన్నీ తుడిచివేయబడిను. అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడిను. నోవాహును అతనితో కూడా ఆ ఓడలోనున్నవి మాత్రము మిగిలి ఉండెను. 180 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండంగా ప్రబలెను. చూడండి, ఇక్కడ నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీద నున్న జీవరాశులు అన్నీ కూడా ఏమైపోయాయి? చూడండి, దేవుడు ఈ భూమి మీదకి మహాప్రలయాన్ని పంపించినప్పుడు ఏ ఒక్కటన్నా ఈ భూమి మీద మిగిలి ఉన్నాయా? అయితే సర్వజనులను, సర్వ పక్షులను, సర్వ జంతువులను సమస్తాన్ని నాశనం చేసినప్పుడు ఎవరిని మాత్రమే దేవుడు ఆశీర్వదించాడు? అక్కడ ఎవరైతే నోవాహు ఏర్పాటు చేసినటువంటి ఓడలోకి వెళ్ళారో వాళ్ళు ఏం చేసినట్టు అర్థం తెలుసా? వాళ్ళు ఏం చేసినట్టు తెలుసా? విధేయత చూపినట్టు అర్థం. విశ్వాసం ఉంది దేవుడు అని అందరికీ, కానీ దేవుడు చెప్పాడు కాబట్టి వెళ్ళాలి. ఇందులో ఉంటే నాకు రక్షణ, ఇందులో ఉంటే వాగ్దానం, ఇందులో ఉంటే ఆశీర్వాదం. చూడండి, ఎవరైతే ఓడలోకి వెళ్ళారో వారికి మాత్రమే రక్షణ ఉంది అక్కడ. మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? ఏమైపోయారు మిగతా వాళ్ళందరూ? 24-23 వచ్చిన చదవండి ఒకసారి. దేవుని యొక్క మాటలను ఎవరైతే తృణీకరించారో, ఆయన యొక్క హెచ్చరికలను ఎవరైతే చెవిన పెట్టుకోలేదో, లేదా ఎవరైతే ఆయన యొక్క హెచ్చరికలకు విధేయత చూపలేదో, ఆ వాక్యానికి ఎవరైతే విధేయత చూపలేదో వాళ్ళందరూ ఏమైపోయారు? నాశనమైపోయారు. అయితే ఎవరు మాత్రమే రక్షించబడ్డారని చెప్పబడింది బైబిల్లో? ఎవరైతే నోవాహు ఓడలోకి వెళ్ళారో వారందరూ కూడా రక్షింపబడ్డారు. ఇప్పుడు క్రీస్తునందు ఏమున్నాయని చెప్పుకుంటున్నాం మనం. ఎవరైతే క్రీస్తులో ఉంటారో వారికి మాత్రమే అలాగా అలాగా నోవాహు కాలంలో ప్రకటన చేసినట్టే ఈనాడు కూడా ప్రకటన చేయబడుతుంది అనేకులకు. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఓడ వెలుపల ఉన్న వాళ్ళందరికీ ఏమైపోయిందని చెప్పుకున్నాము? నాశనం అయిపోయిందని చెప్పుకున్నాం. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం.
1: ఇంకా కనిపెట్టుకున్నప్పుడు పూర్వం నోవాహు జనులలో ఓడ సిద్ధపరచబడుతుండగా అవి
0: అవిధేయులైన వారికి ఎవరికి ఆయన వెళ్ళి ప్రకటన చేసింది? అవిధేయులైన వారికి ఆత్మస్వరూపిగా వెళ్ళి చెరలో వాళ్ళందరికీ కూడా ప్రకటన చేశారు. అయితే ఎవరు విన్నారు? ఎవరు ఇలా ఇదిగో నోవాహు 120 సంవత్సరాలు ప్రకటన చేసినాడంట. ఇన్ని సంవత్సరాలు ప్రకటన చేస్తే రండి రండి రండి రండి ఓడలికి రండి, ఓడలో ఉంటేనే మీకు రక్షణ, ఓడలో వెలుపల ఉంటే నాశనము రాబోతుంది ప్రళయము అని చెప్పి ప్రకటన చేస్తే ఎంతమంది ఓడెక్కారు? ఎంతమంది సారీ అది ఓడ ఎక్కడం ముఖ్యం కాదు, ఓడ ఎక్కడానికి వాళ్ళకు ఉండేటువంటి వాళ్ళ హృదయంలో స్థానం ఏంటి తెలుసా? విధేయత, వితౌట్ విధేయత వాళ్ళు ఏమైనా ఓడలోకి ప్రవేశించగలరా? ఇప్పుడు ఒక మాట మనం అనుకుంటాం కదా, దూడను ఏదో అంటారు పశువును చెరువు దాకా తీసుకుని పోతాం కానీ చెరువులో ఉన్న నీళ్ళని తాగించమా? అందరూ కూడా రావాలని రావాలని అంటారే కానీ వచ్చరు వచ్చి కూర్చుంటారే కానీ వాక్యాన్ని విధేయత చూపడం అనేటువంటిది ఎవరిలో ఉండాలి? వాళ్ళలోనే ఉండాలా? నిజానికి విధేయత చూపాలి అనేటువంటి విషయం వాళ్ళకు అర్థం కాలే. వింటున్నారు అందరూ కూడా కానీ విధేయత చూపడానికి మాత్రం ఎవరు చూపలేకపోయారు. అందుకే వాళ్ళని ఏమని పిలిచాడు దేవుడు? అవిధేయులైన వారికి ఆత్మస్వరూపిగా వెళ్ళాడు. కానీ వాళ్ళు విధేయత విధేయతను చూపడానికి ఇష్టపడలే. అయితే ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి విషయం ఏంటంటే దేవుడు చెప్పినటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ప్లేసెస్ ఉన్నాయి కొన్ని, గమనించండి. అది పాత నిబంధన కాలంలో కావచ్చు, కొత్త నిబంధనలో కావచ్చు. ఎవరైతే యేసుక్రీస్తును అంటు కట్టబడి ఉంటారో వారికి మాత్రమే ఏముంటది? మంచి ఫలములు ఫలించుతారు. ఫలములు ఫలించకపోతే నిత్య జీవం ఉండదు కదా. మంచి ఫలములను ఫలించే వారికి మాత్రమే ఏముంటది? నిత్య జీవం. ఆయనతో అంటుకట్టాలి, ఫస్ట్ అంటుకట్టబడాలి. ఆయనతో అంటుకట్టబడి ఆ ముద్దుకు ఆ వేరును మనం అంటుకట్టబడకపోతే మంచి ఫలములను మనం ఫలించలేము. అలాగ ఫలించలేకపోతే ఏం చేస్తాడు దేవుడు? త్రో అవుట్, ఇసురు పడేస్తారు ఆ పక్కకి అంతే. ఇలాగా మనము ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయనేటువంటి గుర్తుంచుకోవాలి. అంటే అందరూ ఏమనుకుంటారు అంటే అంటే చర్చి బిల్డింగ్లోకి వెళ్ళాలి కదా అని, అది కాదండి. అది ఇదేందుకు కొత్త నిబంధనలు మనం చూద్దాం. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చూడండి, నిర్గమకాండము 12వ అధ్యాయము నిర్గమకాండము 12వ అధ్యాయం 7వ వచనం ఈ నెల 14వ దినమందు దినము వరకు మీరు దానిని ఉంచుకునవలను. తర్వాత ఇశ్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం మందు దానిని చంపి దాని రక్తము కొంచెము తీసి ఏడబోయాలి. తాము దాని తిని ఇండ్ల ద్వార బంధంపు 2 నిలువు కమ్మల మీద పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలను తినవలను, చేదు కూరలతో దానిని తినవలను. దాని తలను దాని కాళ్ళను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలను. దానిలో ఉడికి ఉడకనదైనను నీళ్ళతో వండబడినదైనను తిననేకూడదు. ఉదయకాలం వరకు దానిలోని ఏదియూ మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో. ఏంటిది తిండి గురించి చెప్పబడుతుంది అనుకుంటున్నారా? తిండి గురించి చెప్పబడుతుంది అనుకుంటున్నారా? ఒకసారి 12వ వచనం కాదు, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలో గాని జంతువులలోనే గాని తొలి సంతతి ఎంతయో హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చుదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. ఏదాని గురించి చెప్పబడుతుంది? తిండి గురించా రక్షణ గురించా? ఏమండి, తిండి గురించి చెప్పబడుతుంది అనుకుంటున్నారు. ఇదిగో దాన్ని ఇలాగా పక్షి కూరలతో తినాలి, చేదు కూరలతో తినాలి, మాంసం మిగిలియకూడదు, ఎముకలను మిగిలియకూడదు, మిగిలితే కాల్చేయాలి. తిండి గురించి చెప్పబడుతుంది అనుకుంటారు చాలా మంది. ఇది ఏం చెప్పబడుతుంది అంటే ఒక రక్షణ చూపిస్తుంది. ఏంటి? ఐగిప్తిలోకి ఒక మంచి ఉగ్రత రాబోతుంది, ఒక గొప్ప ఉగ్రత రాబోతుంది అగ్రి ఐగిప్తిలో మీదకి. వాళ్ళు తొలిచూళ్ళు పుట్టినటువంటి ప్రతి మగబిడ్డను కానీ జంతువులలో కానీ మనుషులలో కానీ పక్షులలో కానీ ఐగిప్తు దేశంలో ఏ తొలిచూళ్ళు పుట్టిన ఏ బిడ్డ కూడా బ్రతకడానికి లేదు. అప్పుడు ఆ ఉగ్రత మీ మీదకి కూడా రాకుండా ఉండాలంటే మీరేం చేయాలి? మీ ఇంట్లో ఒక బలి పశువును కోసుకోవాలి. అర్థమైందా? మీ ఇంట్లో ఒక బలి పశువును కోసి దాని రక్తాన్ని మీరు ఎక్కడ పోయాలి? మీ గుమ్మములు ఉంటాయే ఇట్లా ద్వారబంధకములు, ఇట్లా దీనికి అట్లా నిలువుగా అడ్డంగా మీరు పూసుకోవాలి రక్తాన్ని. అప్పుడు సంహారపు దూత ఒకటి వస్తుంది. ఒకసారి ఆ దూత గురించి కూడా మనం చూద్దామా. సంహారపు దూత అనేటువంటిది 23వ వచనంలో చూడండి.

చదవండి. మరియు 22-23 చదువుతానా? మరియు హిస్సోపు కుంచె తీసుకుని పల్లెంలో నున్న రక్తంలో దానిని ముంచి ద్వారబంధపు పైకమ్మికిని రెండు నిలువు కమ్మలకును పల్లెంలోని రక్తమును తాకింపవలెను. తర్వాత మీలో నెవరునూ ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయటికి బయలు ద్వారం దాటి అవతలికి పోకూడదు. యెహోవా ఐగుప్తులను హతము చేయుటకయో దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమ్మి మీదను రెండు నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా తలుపును దాటిపోవును మిమ్మును హతము చేయుటకు మీలలోనికి సంహారకుని చొరనీయడు. సంహారకుని ఏం చేయడంట? సంహారము చేయడానికి ఒక దూతను పంపుతాడు. మీకు తెలుసో తెలియదు ఐగుప్తులకు ఇలాగా సంహారమును ఐగుప్తులను సంహారమును చేయడానికి ఒక దూతను పంపిస్తాడు దేవుడు. అయితే ఎవరి ఇంట్లో మీదనైతే ఆ రక్తం అలాగ పోయబడి ఉంటుందో, ఎవరి ద్వార బంధముల మీద ఎవరి గుమ్మముల మీద ఆ రక్తమును ఉంటుందో, ఆ సంహారపు దూత ఏం చేస్తాడంట? దాటిపోతాడు. ఇక్కడ రక్షణ ఉంది, ఈ ఇంటికి రక్షణ, ఈ గుమ్మం మీద రక్షణ, ఆ ఈ ఇంటికి లేదా వెళ్ళి ఇంట్లో పడి చంపేది ఇంట్లో వాళ్ళందండి. అంత ఉగ్రత రాబోతుంది. అయితే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయం జాగ్రత్తగా ఆలోచించేయండి. ఒక స్పెసిఫిక్ ప్లేసెస్ లో రాబోతున్నటువంటి రక్షణ ఉంచాడు దేవుడు ఇక్కడ. ఎవరి ఇంటికైతే రక్తపు మార్కు ఉంటుందో, ఎవరి ఇంటికైతే రక్తపు గుర్తు ఉంటుందో, ఆ రక్తపు గుర్తు కలిగినటువంటి ఇంటికి అన్నిటికీ ఏమున్నాయని అర్థము? రక్షణ ఉన్నదని అర్థం. ఈనాడు ఆ రక్తపు గుర్తు మనం ఎక్కడ వేసుకోవచ్చు? ఆ రక్తపు గుర్తు కలిగినటువంటి ఆ గుమ్మముల లోపల ఉన్నటువంటి మనుషులకు అందరికి ఏమున్నదని అర్థము? రక్షణ. వాళ్ళందరికీ ఏమున్నదని అంటే రక్షణ ఉన్నది. ఆ గుమ్మములు దాటి అవతలికి వెళ్ళిపోయిన వాళ్ళకి ఏముంది? సంహారమే, చంపేస్తాడు. చూడండి, ఎవరి ఎందు ఉంటే రక్షణ ఉంటుందో ఒకసారి చూద్దాం మనం. ఇది కూడా ఒక విధేయతనే, మీకు తెలుసా? విశ్వాసం వెళ్ళే దేవుడు నన్ను కాపాడతాడు అనుకోలేదు. దేవుడు ఏం చెప్పాడు అది చేయాలి, అంతే, అది పూయాలి. ఇంక నోవహ గుర్రం మీకు చూసాము, ఇదిగో చిత్తసారపు ఓడను చేయమంటే ఏదో ఒక ఓడలే అని అనుకున్నాడా? అట్లే చేశాడు. దేవుడు యెహోవా ఎలాగ చెప్పాడో అలాగే చేశాడు నోవహ కూడా. ఈనాడు మన పరిస్థితి కూడా అంతే. క్రీస్తునందు ఉన్నటువంటి వారికి మాత్రమే రక్షణ, క్రీస్తునందు ఉన్నటువంటి వారికి మాత్రమే రక్షణ. ఆ రక్తాన్ని ఎవరైతే ప్రోక్షింపబడుతుందో, ఎవరి మీద అయితే ప్రోక్షింపబడుతుందో వారికి మాత్రమే రక్షణ. ఈనాడు ఆ రక్తం మీ మీద ప్రోక్షింపబడి ఉన్నదా? ఎందుకంటే అన్ని ఆశీర్వాదాలన్నీ బయట ఉన్నాయనుకుంటున్నారు. ఏడుంటే ఏం లే, ఆడిపోతే ఉంటదిలే, ఈ కలవరి టెంపుల్ పోతే ఉంటదిలే, లేకుంటే ఇక్కడ గుర్తికి పోతే ఉంటదిలే, అక్కడికి పోతే నాకు రక్షణ ఉందిలే. రక్షణ కోసం కాదు మీరు వెళ్ళేది. నిజంగా రక్షణ ఎక్కడుందంటే క్రీస్తునందు మాత్రమే ఉంది. క్రీస్తు శరీరంలో ఉంది, క్రీస్తు రక్తంలో ఉంది, క్రీస్తు సంఘంలోనే ఉంది. ఆ రక్షింపబడినటువంటి వారిని అందరినీ కొత్త నిబంధనలు ఎక్కడికి చేర్చాడు దేవుడు? అలా రక్షింపబడినటువంటి వారిని అందరినీ ఎక్కడికి చేర్చాడు దేవుడు? స్పెసిఫిక్ ప్లేసెస్ ఉంది ఇక్కడ. క్రీస్తునందు మాత్రం అంటగట్టబడాలి వీళ్ళు. క్రీస్తునందు అంటగట్టకపోతే వారికి ఇస్త్రీ పడేస్తున్నాడు దేవుడు. మీ వలన సారం ఎందుకు వేస్ట్ కావాలా? ఈ భూమి మీద ఈ ప్లేస్ లో ఈ పలానా మొక్కలు పెట్టి నాటించి వాటిని బాగా ఎదగాలని చూస్తున్నప్పుడు అది మొక్క ఎదగడాను ఎదుగుతూనే ఉంది కానీ, అంటే సారం పొందుకుంటూనే ఉంది కానీ మంచి ఫలములు కాయడంలా. అప్పుడు ఏం చేస్తాడు యజమానుడు? ఈ భూమి నాది కాబట్టి ఏం చేస్తాడు? ఇస్త్రీ అవతల పడేస్తాడు. ఎందుకు ఆయనకు అవసరమా ఈ భూమి వేస్ట్ కావాలా? ఇంకా మనం ఇంకొక వచ్చినాం చూద్దాం ఇంకొక వచ్చినాం చూడండి. సంఖ్యాకాండము 35:1 సంఖ్యాకాండము 35 మరియు ఎరుకో యొద్ద యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో చదవండి. యెహోవా మోషేకి ఇలాగూ సెలవిచ్చను, చదవండి మా క్లియర్ గా చదవండి. అది వచ్చిన చదువు
26వ వచనం చదువుమా. అయితే ఆ నరహంతకుడు ఎప్పుడైనా తాను పారిపోయి చొచ్చిన ఆశ్రయపురం వద్ద సరిహద్దును దాటి వెళ్ళినప్పుడు నరహత్య విషయంలో ప్రతిహత్య చేయువాడు ఆశ్రయపురం యొక్క సరిహద్దు వెలుపల వాణ్ణి కనుగొని ఎడల ఆ ప్రతిహంతకుడు ఆ నరహంతకుడిని చంపినను వాని మీద ప్రాణము తీసిన దోషము ఉండదు. ఏం అర్థమైంది మీకు ఇక్కడ? ఎవరైనా ఒక మనిషిని చంపితే వాళ్ళ రూల్స్, దేవుడు చెప్పినటువంటి రూల్, వాళ్ళకు ఇస్రాయలీలకు దేవుడు ఇచ్చిన రూల్. మీరు ఎవరైనా నరహత్య చేశారనుకోండి, పొరపాటున వీళ్ళ మిస్యూగా వాళ్ళని చంపడమో లేకుంటే ఏదైనా ఇబ్బంది పెట్టడమో పొరపాటున ఏదైనా జరుగుతుంటాయి కదా చనిపోయినప్పుడు. అయితే అలాగా చంపిన వాడు ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలి, ఎక్కడికి వెళ్ళి తలదాల్చుకోవాలి? ఆశ్రయపురాలు అనేటువంటి కొన్ని ఉన్నాయి. ఇస్రాయేలీలకు అందరికీ కూడా ఆశ్రయపురాలు ఉంటాయి. ఈ సమాజ మందిరం, సమాజంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆయా ప్రాంతంలో వాళ్ళ ఏరియాలలో కొన్ని ఆశ్రయపురాలు ఉంటాయి. వాళ్ళు ఎవరైతే తప్పు చేశారో, పొరపాటున ఏదైనా ప్రాణహాని జరిగిందో, అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కడికి పోవాలి, అక్కడ ఎవరుంటారంటే ప్రధాన యాజకుడు ఉంటాడు, తన దగ్గర తన తల ఆసుకోవాలి. లేదా ఆ ప్రధాన యాజకుడి దగ్గర కాకోకుండా ఆ పక్కనే ఆ దాటి ఆ పక్కన ఇంకొక పక్కన ఇంకొక చోట ఎవడైనా దొరికిండి అనుకో, వాడిని ఏం చేయొచ్చు? ఖచ్చితంగా నష్టపోయిన వాడు చంపవచ్చు. అయితే అతడు చంపినా కూడా అతనికి ఏం నింద రాదు, ఎందుకంటే అతడు బయట ఉన్నాడు కాబట్టి. అతడు ఎప్పుడైతే ఆశ్రయపురంలో ఉంటాడో అతని మీద చేయి వేయడానికి ఎవరికి లేదు. అప్పుడు ప్రధాన యాజకుడు బ్రతుకున్నంత వరకు అతడు అక్కడే ఉండాలి. అతడు చనిపోయిన తర్వాత అతనికి రిలీఫ్ వస్తుంది, మళ్ళీ తర్వాత నార్మల్గా బయటకు రావచ్చు. మీరు చూసినారో లేదో, ఆశ్రయపురాల యొక్క విలువలు మనకు తెలియదు. కానీ బైబిల్ ఏం చెప్పబడుతుందంటే ఒక వ్యక్తిని రక్షించుకోవాలి, తనను తాను రక్షించుకోవాలని ఎక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి? ఆశ్రయపురాలకు వెళ్ళాలి. నిన్ను నువ్వు రక్షించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు నిన్ను నీవు రక్షించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఏమండి, మనం అందరం పాపం చేశాం, గమనించండి. క్రీస్తునందు ఉన్న వారికి మాత్రమే ఏ శిక్షావిధి లేదు. క్రీస్తునందు లేకపోతే మనకేముంది? మనం అనుకుంటాం ప్రతి ఆశీర్వాదము ఎక్కడుందని తెలుసు మనందరికీ, క్రీస్తునందే ఉంది. క్రీస్తునందు ఉండడం అంటే ఏంటి? ఏ ఆశీర్వాదమైనా, నేను ఆశీర్వాదాలు ఏంటి అనేది ఇంకా చెప్పలా, కాకపోతే పరిస్థితి చూపిస్తున్నా. స్పెసిఫిక్ ప్లేసెస్లో మాత్రమే దేవుడు తన యొక్క రక్షణను ఉంచుతున్నాడు పాత నిబంధన కాలంలో. అయితే కొత్త నిబంధన కాలంలో ఎలాగా ఎక్కడ ఉంచాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇంకొక వచనం చివరిగా చూసుకుందాం, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనం. ఆమె మిమ్మును తరుముబోవారు మీకెదురుగా వచ్చేదరేమో, మీరు కొండలకెక్కి తరుమబోయినా వారు తిరిగి వచ్చిన వరకు 3 దినములు అచ్చట దాగి ఉండు, తర్వాత మీ త్రోవను వెళ్ళునని వారితో అనగా, ఆ మనుషులు ఆమెతో ఇట్లనిరి, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చేవారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రయాణము విషయమై మేము నిర్దోషులం అవునట్లు నీవు మమ్మలను దించిన ఈ కిటికీకి ఒక ఈ ఎర్రని దారము కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారంలో నుండి వెలుపలికి వచ్చేవాడు తన ప్రాణమును తానికే ఉత్తరవాది, మేము నిర్దోషులమవుదునుము. అయితే నీ ఇంటనున్న యువనికే గాని ఏ అపాయమైనా తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము. ఏం జరుగుతుందో మీకు అర్థమైందా? ఇక్కడ ఏం జరిగిందండి? ఎవరు ఇక్కడ కాపాడింది? ఎవరు? రాహాబు వేశ్య వేగుల వారిని కాపాడుతుంది, తన ఇంట్లో పెట్టుకొని. అయితే ఆమెకి ఏం వాగ్దానం చేశారు వీళ్ళు? అమ్మా,
నీ ఇంటికి మాత్రం రక్షణ వస్తుంది. దేవుడు మహాభయంకరమైనటువంటి ఉగ్రతతో ఈ దేశాన్ని అంతటి కూడా నాశనం చేయడానికి వస్తూ ఉన్నాడు. అయితే నీ ఇంటికి మాత్రం నాశనం రానియం, మేమే. అందుకు భాగంగా మీరేం చేసుకోవాలి, మీ ఇంటికి ఒక ఎర్రని గుడ్డ కట్టుకోండి. ఒక ఎర్రని గుడ్డ కట్టుకున్నారంటే ఆ ఎర్ర గుడ్డ గుర్తింపు అన్నమాట మీకు. ఎవరైతే ఆ ఎర్ర గుడ్డ లోపల ఉంటారో వాళ్ళందరికీ ఏముండదు, నాశనం రాదు. అయితే మేము వచ్చినప్పుడు ఆ ఎర్రగుడ్డ ఆ గుమ్మమును దాటి ఎవరైతే బయట ఉంటారో వాళ్ళ ప్రాణానికి వాళ్ళే ఉత్తరవాదులు, మాకు సంబంధం లే. అయితే ఎవరైతే దాని లోపల ఉన్నవారు చచ్చిపోతారో వాళ్ళకి మేము ఉత్తరవాదులం, మేము కారణం చెప్తాం, వాళ్ళకి ఏం కాకుండా మేము చూసుకుంటాం. చూడండి, ఎక్కడ ఉంటే రక్షణ వస్తుందని అక్కడ నిర్దేశించాడు దేవుడు. ఎక్కడ ఉంటే రక్షణ ఉందని అక్కడ దేవుడు నిర్దేశించాడు వాళ్ళకందరికీ. మనం చాలా విషయాలు చూడవచ్చు, ఇంకా చాలా ఉన్నాయి చూసుకుంటే. వచ్చిన చూపిమంటే చూపిస్తా మీకు అర్థమైందని చెప్తున్నాను. క్రీస్తు నందు ఉండాలి, ఫలించకపోతే తీసి పక్కన పడేస్తాడు. కానీ పాత నిబంధన కాలంలో నోవహు ఓడలో వెలుపల ఉన్న వారికి ఎవరికి రక్షణ లేదు, ఓడ లోపల ఉన్న వారికి మాత్రమే రక్షణ వచ్చింది. ఆ తర్వాత ఇంకెవరిని చూసాము, ఐగిప్తులను దేవుడు నాకు సంహరిస్తున్నప్పుడు ఎవరి గుమ్మముల మీద అయితే రక్తం మరకలు ఉంటాయో వాళ్ళని మాత్రమే దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. ఇంకా ఎవరైతే ఆశ్రయపురాలు ఉంటాయో, ఎవరైతే తప్పు చేసినా కూడా ఆశ్రయపురాల్లోకి వెళ్తారో వాళ్ళకి శిక్ష తగ్గుతుంది. అంటే వాళ్ళని అక్కడ దేవుడు క్షమిస్తున్నాడు, వాళ్ళని కాపాడుతున్నాడు, రక్షణ ఉంది వాళ్ళకు అక్కడ. ఇంకా మనం చూస్తున్నట్లయితే రాహాబు వేశ్య కుటుంబానికి ఇంటికే రక్షణ తీసుకుని వచ్చారు. 6వ అధ్యాయం చదవండి ఒకసారి, 6వ అధ్యాయం 17వ వచనం. ఇదే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. ఎవరెవరు బ్రతుకుతున్నారు ఇక్కడ? ఆ ఇంటనున్న వారు మాత్రమే బ్రతుకుతారు, ఎవరు బయట ఉండే వాళ్ళని అందరికి మాకు సంబంధం లే. ఎవరైతే ఈ గుమ్మం యువతలు ఉంటారో వారు మాత్రమే రక్షింపబడతారు. ఇప్పుడు చెప్పండి, ఎవరికి రక్షణ ఉంటుంది ఇక్కడ? ఎవరికి ఆశీర్వాదాలు ఉంటున్నాయి ఇక్కడ? ఎవరు మాత్రమే ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు ఇక్కడ? ఎవరైతే గుమ్మంలో ఉంటారో, గుమ్మం లోపల ఉంటారో, ఎవరైతే ఇంట్లో ఉంటారో, ఎవరైతే ఆయన ఎందు ఉంటారో, ఆయనతో ఎవరైతే అంటుకట్టబడతారో వారికి మాత్రమే రక్షణ. నిజంగా నీవు నేను ఇప్పుడు క్రీస్తునందు ఉన్నామా లేమా? మనము కేవలం విశ్వసించే వారిగా ఉన్నామా, విధేయత చూపించే వారిగా ఉన్నామా? విధేయత చూపించాలి అని అంటే ఏం చేయాలి? క్రియలలో చూపించాలి. నీవు అందరూ అప్పటికి అందరికీ తెలుసు ఇక్కడ క్రీస్తునందు లేకపోతే అందరికీ శిక్ష ఉందని. కానీ క్రీస్తునందుకు రావాలంటే విధేయత చూపించలేకపోతున్నాను. వినడము, విశ్వసించడము, మారు మనసు పొందడము, బాప్తిజం తీసుకోవడము, క్రీస్తులోకి చేరడము, ఒప్పుకోవడము, ఇవన్నీ క్రియలు, విధేయతలు. ఇలాగ చేసిన వారందరూ కూడా ఎక్కడికి చేర్చబడుతున్నారు? వాళ్ళందరూ కూడా ఎక్కడికి చేర్చబడుతున్నారు? క్రీస్తులోకి చేర్చబడుతున్నారు కదా. అప్పుడు క్రీస్తునందు ఉంటే నీకు రక్షణ ఉంటుందా? నీ ఇంటికి నీకు కూడా రక్షణ ఉంటుందా? నీకు ఆశీర్వాదాలు ఉంటాయా? ఇదిగో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు అనుగ్రహించే ప్రతి మహిమ ఎక్కడున్నాయి? పాపములు చేయలేని వారు, అంటే పాపములను క్షమింపబడినటువంటి వారికి మహిమలు ఉన్నాయి. అది ఎలాంటి మహిమనో ఎలాంటిదో మనం చూద్దాం తర్వాత. అందరూ మహిమలు అని అంటే ఆశీర్వాదాలు అంటే ఇదిగో దేవుడు నేను బాప్తిజం పొందాను కదా, నాకు ఇప్పుడు అన్ని కూడా ఉన్నాయిలే, నాకు అంతా కూడా జ్వరం రాదులే, నా ఇంట్లో పులకరం రాదులే, నాకు బీపీ రాదులే, నాకు షుగర్ రాదులే, నాకు జబ్బులు రావులే, నాకు అన్ని సమస్యలు తిరుగుతాయిలే, నాకు అప్పులు రావులే, ఇది అనుకుంటున్నారు. ఫిజికల్ గా దేవుడి యందు విశ్వాసం ఉంచి బాప్తిజం తీసుకుంటున్నారు చాలా మంది. దేవుని యందు ఉండడం అంటే ఆయన యందు ఉండి ఆయన విధానంలో ఫలించాలి. ఇదిగో నా యందు మీరును, మీ యందు నేనును నిలవబడాలని చెప్పాడా లేదా యేసుక్రీస్తు? నా యందు మీరుండాలి, మీ యందు నేను ఉంటాను, నేనును నా తండ్రి ఏకమై ఎలాగైతే ఉన్నామో అలాగే మీరును మనం అందరం కూడా ఎలాగ ఉండాలంటున్నాడు? క్రీస్తుతో ఏకం కలిసి వారిగా ఉండాలి. ఇప్పుడు మనల్ని చూస్తే, మనల్ని చూసినప్పుడు ఏం కనపరావాలి వాళ్లకు? మనలో ఎవరు కనపరావాలి? క్రీస్తు కనపరావాలి. నేను నా తండ్రి ఎలాగైతే ఏకంగా ఉన్నామో. ఇప్పుడు క్రీస్తుని చూస్తే ఎవరిని చూసినట్టే? తండ్రిని చూసినట్టే కదా. ఇదిగో తండ్రిని ఎవరును ఎప్పుడునూ చూడలేదు, కానీ ఆయన రొమ్ము మీద ఆనుకొని ఉన్న కుమారుడు మాత్రమే అతన్ని ప్రత్యక్షించుచున్నాడు. అంటే
ఆయన ఎందు మాత్రమే ఆయన ప్రత్యక్షపరచబడుతున్నాడు. క్రీస్తును చూస్తే తండ్రిని చూసినట్టే, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అని యేసుక్రీస్తు చెప్పాడు. అప్పుడు ఇప్పుడు వాళ్ళు ఇద్దరు వ్యక్తులుగా ఉన్నప్పటికీ కూడా ఇద్దరు ఒకటే అనే మాట చెప్పబడుతుందా లేదా? నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్టే. ఎందుకు? తండ్రి ఎవరు సార్ క్రీస్తు ఎవరి మాట ప్రకారం చేస్తున్నాడు? నేను నా ఎత్తట నేనేమీ చేయలేదు, కానీ నన్ను పంపిన నా తండ్రి చిత్త ప్రకారమే నేను సమస్తము జరిగిస్తున్నాను. నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్టే. ఇప్పుడు నేనే ఉన్నాను, నా మా నాయన నన్ను చూస్తే మీరు మా నాయన చూడాల్సిన అవసరం లేదు. నన్ను చూస్తే మా నాయన చూసినట్టే అంటే ఇప్పుడు మా నాయన ఏమి బోధించాలనుకుంటున్నాడు, ఏమి చెప్పాలని కోరుకున్నాడు, అవన్నీ నేనే చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు నన్ను చూస్తే ఏం చేసినట్టు? మా నాన్నని చూసినట్టే. అట్లాగే క్రీస్తును చూస్తే తండ్రిని చూసినట్టే. అలాగే మిమ్మల్ని చూస్తే ఎవరు చూడాలి? ఇప్పుడు అందరూ క్రీస్తు అంత రావాలి. ఇదిగో నేను నా తండ్రి ఎలాగైతే ఏకం గలవారిగా ఉన్నామో మీరు నేను కూడా అందరం కూడా ఏకంగా ఉండాలి. క్రీస్తు ఏకం కావాలి అనేటువంటి విధానంలో ప్రాసెస్ ఇచ్చారు దేవుడు. ఏంటి అది? క్రీస్తు నందు బాప్తిసం పొందాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం మీద బాప్తిసం తీసుకున్న ప్రతి వాడు కూడా ఎక్కడికి చేర్చబడుతున్నాడు? క్రీస్తులోకి చేర్చబడుతున్నాడు. క్రీస్తులో ఉంటే నీకు రక్షణ ఉంది. ఏ దినం ఎలాగొస్తుందో మనకు తెలియదు. క్రీస్తు నందు మనం అంటుకట్టబడాలి. అంటుకట్టబడి మంచి ఫలములను మనం ఫలించకపోతే మనకు రాబోతున్నటువంటి నాశనము మనం ఎదుర్కోలేదు. కాబట్టి పిల్లారా, క్రీస్తునందు మాత్రమే ప్రతి ఆశీర్వాదం ఉందని మనం గుర్తుంచుకోవాలి. దేవుడు తనను రక్షించడానికి తన బిడ్డలను తాను రక్షించడానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్లేస్ను ఏర్పరిచాడు పాత నిబంధన కాలంలో. అయితే కొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటి? సంఘమే, క్రీస్తు సంఘమే. కాబట్టి సంఘం గురించి మీరు అందరూ కూడా తెలుసుకుని ఉన్నారు. ఆలస్యం చేయకోకుండా రక్షణ విజయంలో విధేయత చూపేవారుగా మీరు అందరూ కూడా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మీ విశ్వాసం క్రియలు లేకపోతే కనపరావు. మీ అందరు విశ్వాసం గలవారు అనుకుంటున్నారు, కానీ ఆ విశ్వాసాన్ని చూపించలేరు మీరు. ఎప్పుడైతే క్రియలు గలవారుగా ఉంటారో అప్పుడే విశ్వాసం చూపించినట్టు ఆ విశ్వాసాన్ని మీరు విధేయతతో పాటు నడిపించితే క్రీస్తులోకి మీరు చేరినట్టే. ఆ తర్వాత వేరే పట్టణాలు వేరే ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా మీరు రక్షింపబడగలరని కోరుకుంటూ ఈ వాక్యము మీకు అత్యంత బలమైన వాక్యంగా మీకు హృదయంలో చొచ్చబడినట్లు దేవుడు దీవించిన గాక. మీ ఓపికతో వినటువంటి మీ ఓపికను దేవుడు దీవించి ఆశ్రయించిన గాక. మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను.

మన విమోచకుడు మరణాన్ని జయించినటువంటి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియ సహోదరులకు సహోదరిమణులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తు ప్రభువారి మహాకృపను బట్టి తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని బట్టి మనం ఎప్పుడు సంతోషంగా ఉన్నాం. ఆ రీతికి మనల్ని సంతోషంగాను సమాధానంగాను ఆయనకు నచ్చినటువంటి బిడ్డలుగా బ్రతికేటువంటి కృపనిచ్చినటువంటి దేవాది దేవునికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని సంగమ, ప్రతి వారం మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అనేక విలువైనటువంటి మాటలను అనేక గొప్ప మాటలను ప్రతిరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ వారం కూడా మరొక విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచించేద్దాం. మనం నేర్చుకున్నటువంటి ప్రతి పాఠము మనల్ని ఆత్మీయ స్థితిలో గొప్పగా ఎదగడానికి అవి ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఆత్మీయ స్థితిలో స్థిరంగా నిలబడడానికి మనకు సపోర్ట్ని ఇస్తుంది. ఒక వ్యక్తి లోకంలో పడిపోకుండా, పాపంలో పడిపోకుండా దేవునికి నచ్చినటువంటి భక్తిపరులుగా జీవించడానికి అవసరమైనటువంటి జ్ఞానము ఇదిగో ప్రతి వారం మనం నేర్చుకునేటువంటి ఆ యొక్క మాటల వల్ల కలుగుతుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో దేవునికి నచ్చినట్లుగా మనం బ్రతుకుతూ ఉంటాం, కొన్ని సందర్భాల్లో తడబాటు కలిగి పొరపాటు చేస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు మన వైపుకు రాకుండా కూడా ఈ యొక్క లోకంలో మనం బ్రతుకుతూ ఉంటాం. మనము మన చేసేటువంటి పనిని బట్టి మనం ఏదైతే విత్తుతామో అదే కోస్తామని మనకు గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి మన చేసే పనిని బట్టి ప్రతిఫలం అనేది మనకు ఉంటుంది. ఆ యొక్క ప్రతిఫలం మనం చేసినటువంటి మంచి పనులు మంచి కార్యక్రమాలు అయితే మంచి ప్రతిఫలం, చెడు పనులు చెడు కార్యక్రమాలు అయితే చెడ్డ ప్రతిఫలం అనేది మనకు దొరుకుతుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నీవు ఏది విత్తుతావో అదే కోయబడతావు అని గ్రంథం చెప్తుంది. కాబట్టి మన అనుదిన జీవితంలో మనం ఏమి విత్తుతూ ఉన్నాం, ఏం మాట్లాడుతూ ఉంటున్నాం, ఏమి నేర్చుకుంటూ ఉంటున్నాం, ఏమి చూస్తూ ఉంటున్నాం, ఏమి చేస్తూ ఉంటున్నాం, ఈ విషయాల్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరత, వాటిని ఆలోచన చేసి ఏది అవసరమో ఏది అవసరం లేదో ఆ అవసరమైన దాన్ని మన దగ్గర ఉంచుకొని అవసరం లేని దాన్ని మనము బయట పారవేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, మనము చేసే పనిని బట్టి ప్రతిఫలం మనకు కలుగుతుంది అని మనం అనుకుంటున్నాం. దేవుని యొక్క కృపలో ఆయన మనల్ని ప్రతిరోజు కాచి కాపాడుతూ సంరక్షిస్తూ ఉంటాడు. ఈ యొక్క ప్రాసెస్లో మనకు అనేక పరీక్షలు, అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు ఇవి ఎదురవుతూనే ఉంటాయి. మనం సంతోషం కలిగినప్పుడు దేవుని గుర్తు చేసుకోవడం కంటే ఒక బాధ కలిగినప్పుడు దేవుని గుర్తు చేసుకోవడం ఎక్కువ. ఎందుకంటే సంతోషమైతే వాస్తవానికి దేవుడు అనుగ్రహిస్తాడు, కానీ మనమే ఆలోచన చేస్తామంటే ఈ సంతోషం ఈ ఆనందం నా వలన మాత్రమే కలిగింది, దుఃఖం వస్తే బాధ వస్తే అది దేవుని వల్ల కలిగింది, ఇది సర్వసాధారణమైనటువంటి యొక్క లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క మెంటాలిటీ. సంతోషమైతే మన వల్లే కలుగుతుంది, నేను చేశాను కాబట్టి దీనికి ప్రతిఫలం సంతోషం, దుఃఖమైతే నేను చేశాను కాబట్టి దీనివల్ల కలిగిందని ఆలోచన రాదు, కానీ నేను చేసింది పక్కకి వెళ్ళిపోతుంది, దాన్ని కప్పెడతాం, దాచిపెట్టి ప్రతిఫలం ఏదైతే ఉందో ఆ కష్టం బాధ సమస్య దాన్ని హైలైట్ చేసి దేవుడు నాకేం చేశాడని చెప్పుకుంటూ ఉంటాం. ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు అని మనం ఆలోచించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. దుఃఖం కలిగినప్పుడు కూడా మనము దేవునికి లోబడాలి,
సంతోషం కలిగినప్పుడు కూడా దేవునికి లోబడాలి. అన్నీ దేవుని వల్లే కలిగాయి అని మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆ యొక్క నా వలన కలగలేదు, దేవుని వలనే కలిగింది ఈ బాధ, ఈ కష్టం, ఈ దుఃఖం అనుకుంటున్నాం కదా. ఆ యొక్క దుఃఖం గురించి ఈనాడు మనం పరిశుద్ధ గ్రంథం నుంచి కొంతసేపు దేవుని యొక్క వాక్యం నేర్చుకోబోతున్నాం. అసలు దుఃఖం అంటే ఏంటి? దుఃఖం అనేది ఎందుకు వస్తుంది? దుఃఖం కలగడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దుఃఖం వచ్చినప్పుడు క్రైస్తుడు ఎలా స్పందించాలి? ఈ అనేక విషయాల గురించి పరిశుద్ధ గ్రంథంలో ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాం, మనం నేర్చుకుందాం. దుఃఖం అంటే ఏమిటి, ఎందుకు వస్తుంది, దానిలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి, అది వచ్చినప్పుడు క్రైస్తవులుగా మనం ఎలా స్పందించాలి అనేటువంటి విషయం మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తి పరులు ఉన్నారు, అనేక మంది దేవుని పనిచేస్తూ ఉంటున్నారు, అనేక మంది దేవునికి లోబడినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నారు. ఆ యొక్క జీవితంలో, ఆ యొక్క స్థితిలో మనము అన్ని విషయాలను జ్ఞాపకం పెట్టుకొని దేవుని వలన సమస్తం మనకు అనుకూలంగా జరుగుతుంది అనేటువంటి ఎదురు చూపుతూ మనం ఉండాలి. ఈరోజు మన పాఠం దుఃఖం ఎందుకు వస్తుంది కాబట్టి దాని గురించి మనం ఆలోచించేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి నేను ఒక వాక్యాన్ని మీకు చదువుతాను, చదివి వినిపించి తర్వాత మనం దేవుని యొక్క వాక్యాన్ని వెళ్దాం.

కృపను బట్టి మనకు దుఃఖం కలిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఓదారుస్తాడు. ఇది మూలవాక్యంగా తీసుకొని ఈ సమయం మనం మన దేవుని యొక్క పాఠాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి మనం నేర్చుకుందాం. దుఃఖం అంటే ఏంటి అని మనం ఆలోచించేస్తే, జనరల్గా లేదా అందరిని అడిగినా లేదా ఎవరిని అడిగినా, తెలుగు తెలిసిన వాళ్ళని ఎవరు అడిగినా, తెలుగు వాళ్ళతో ఎవరితో మాట్లాడినా వాళ్ళు చెప్పేది ఏంటంటే దుఃఖం అంటే బాధ. ఏంటండి దుఃఖం అంటే? బాధ. దుఃఖం అంటే విచారం. దుఃఖం అంటే మనోవేదన. మనోవేదన దుఃఖం అంటే మనకు కలిగినటువంటి నష్టం లేదా ఆ నష్టం వల్ల కలిగినటువంటి బాధ. ఇవి జనరల్గా అందరూ మాట్లాడేటువంటి మాటలు. దుఃఖం అంటే బాధేనా, లేకపోతే విచారమేనా, లేకపోతే నష్టమేనా, లేక నష్టం వల్ల కలిగినటువంటి బాధేనా, వీటిలే మనం దుఃఖం అంటామా కాదా మనం ఆలోచించేద్దాం. అసలు ఈ దుఃఖము అనేటువంటి పదము ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం ముందుగా ఆలోచించేసి తర్వాత పాఠంలోకి వెళ్దాం. ఈ దుఃఖం అనేటువంటి పదాన్ని హిబ్రూ భాషలో యాగన్ అంటారండి. ఏంటంటారు? యాగన్, YAGON, యాగన్ అంటారు హిబ్రూ భాషలో. దీని అర్థము దుఃఖం కలగడం, శోకము, మనోవేదన అనేటువంటి పదాలకి అనుసంధానంగా ఉంది ఈ యొక్క హిబ్రూ భాష అనేటువంటి దుఃఖము అనేటువంటి పదము. యాగన్, YAGON, యాగన్. అలాగే గ్రీకుల యొక్క పదాన్ని మనం చూస్తే లైప్, LYPE, లైప్. లైప్ అంటే కూడా దుఃఖము, విచారము, బాధ. ఇవి మనం హిబ్రూ భాషలో, గ్రీకు భాషలో ఆ యొక్క పదాలు, వాటి యొక్క అర్థము. మనం తెలుగులో మన ఇంగ్లీష్లో ఏమని తర్జుమా చేశారు వాటినంటే సారో, గ్రిఫ్, అంగిష్, పెయిన్, ఇవన్నీ దుఃఖానికి సంబంధించినటువంటి పర్యాయ పదాలు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రీతిగా ఉన్నటువంటి స్థితిని బట్టి, ఆ యొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్క పదము ఉపయోగించబడింది. సారో అని, గ్రీఫ్ అని, అంగీష్ అని, పెయిన్ అని, ఇలా రకరకాలైనటువంటి పదాలతో వాడడం జరిగింది. వీటన్నిటి యొక్క అర్థం ఏంటంటే దుఃఖము. ఇదేనండి దాని అర్థం. హిబ్రూలో యాగనటువంటి పదము, గ్రీకులో లైపినటువంటి పదము, అవి ఇంగ్లీష్లోకి తర్జుమా చేసేటప్పుడు సారో గాను, పెయిన్ గాను, ఆ తర్వాత ఇంగ్లీష్లో తెలుగులోకి తర్జుమా చేసేటప్పుడు దుఃఖము అనేటువంటి పదాలు వాడడం జరిగింది. మనము ఈ దుఃఖం, విచారం, బాధ, శోకం, మనోవేదన వీటన్నిటిని మనము ఒక్క మాటలో చెప్పాలంటే అవి పైకి ఎలా కనిపిస్తాయంటే ఏడుపుతో కనిపిస్తాయి. ఎందుకు కనిపిస్తాయి? ఏడుపుతో కనిపిస్తాయి. దుఃఖంలో ఉండడం ఎలా తెలుస్తుందంటే నీ ముఖ కవళికలు చెప్పడం కొన్ని వేరు, నీ ముఖ కవళికల కంటే నువ్వు ఏడ్చేటువంటి ఏడుపు పైకి కనిపించేది అదే మనకు. ఏంటది? వీటన్నిటి వలన ప్రతిఫలం మనకేం కనిపిస్తుందంటే పైకి ఏడుపు కనిపిస్తుంది. అంటే ఈ ఏడుపు ఏడిపేనా? కేవలం ఏడిపే బాధ లేదా ఏడిపే దుఃఖమా, ఏడిపే విచారమా అని మనం ఆలోచన చేస్తే మన హృదయంలో కలిగేటువంటి లోతైనటువంటి బాధ, ఆ బాధే మనకు దుఃఖంగా పైకి కనిపిస్తూ ఉంది. మన హృదయంలో కలిగేటువంటి లోతైన బాధ అది పైకి ఎలా కనిపిస్తుందంటే దుఃఖము అనేటువంటి స్థితిలో మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు జనరల్గా ఈ దుఃఖానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరైనటువంటి మాట ఏంటంటే ఏదో పాపం చేస్తుంటాడులే, ఏదో తప్పు చేస్తుంటాడులే, ఏదో పనికిరాని పని చేస్తుంటాడులే, ఏదో లెక్కలేని పని చేస్తుంటాడులే, దీనివల్లే ఇదిగో ఈ దుఃఖము కలిగింది, ఈ పాపము కలిగింది అనేటువంటి మాటని అనేక మంది మాట్లాడతారు.
ఏమని? దుఃఖానికి ఒకే ఒక కారణం, వీడేదో పాపం చేశారు, నీ పాపం వల్ల ఇదిగో ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇట్లా బాధపడుతున్నాడు, దానికి తగ్గ ప్రతిఫలం వచ్చింది, నువ్వు ఏమిస్తావో అదే కోస్తావు అని బైబిల్ చెప్పింది కదా. కాబట్టి అతను పాపం చేశారు కాబట్టి ప్రతిఫలం వచ్చింది అంటాడు. అందరూ మాట్లాడేటువంటి మాట అదే, కానీ ప్రియమైనటువంటి సహోదర సహోదరులరా, నువ్వు పాపం చేస్తేనే దుఃఖం నీకు కలగదు. పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి ఆలోచించేస్తే నువ్వు పాపం చేయకపోయినా కూడా నీకు ఆ యొక్క దుఃఖం అనేది కలుగుతుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా ఇది సాధ్యం? పాపం చేయకుండా, కష్టం చేయకుండా, తప్పు చేయకుండా, ఎలాంటి పనికిమాలిన పని చేయకుండా నా మనసుకు దుఃఖం కలుగుతుందా, నా మనసుకు వేదన కలుగుతుందా, నాకు కన్నీళ్ళు వస్తాయా, నాకు బాధ కలుగుతుందా, నా గుండెకి నా గుండె బరువు ఎక్కుతుంది అంటే ఖచ్చితంగా జరుగుతుంది. పాపము చేయకపోయినా కూడా నీకు దుఃఖం జరుగుతుంది. ఎలాగంటారా? ఒకసారి మనం ఆలోచించేస్తే దీనికి సంబంధించినటువంటి యోబు గారి దగ్గరికి వెళ్తే, యోబు 1:1 మనం ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచించేస్తే ఏంటది? యోబు 1:1 నేను చదువుతాను చూడండి. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడినను, అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై, దేవుని యందు భయభక్తులు కలిగి, చెడుతనము విసర్జించినవాడు. ఎవరండి? చెడుతనమును విసర్జించినవాడు, దేవునికి ఇష్టానుసారముగా బ్రతుకుతూ దేవుని పని చేస్తూ చెడుతనమును విసర్జించినటువంటి యథార్థవంతుడు. ఇప్పుడు చెప్పండి, ఆలోచించేద్దాం. యోబు గారికి కష్టం రాలేదా? యోబు గారికి బాధ రాలేదా? యోబు గారికి ఏడుపు రాలేదా? యోబు గారికి దుఃఖం రాలేదా? యోబు గారు మనోవేదనని పొందుకోలేదా? ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఈ యొక్క మాటలని. ఎలా ఆలోచించాలి? చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది మనకు. ఎందుకంటే మనం ఆలోచించేస్తాం, ఏది జరిగినా దేవుని వలనే, మన వలన కాదా? మన వలన కూడా. దేవుని వలన కాదా? దేవుని వలన కూడా. ప్రియమైనటువంటి వాళ్ళారా, నీకు దుఃఖము అనేది కలుగుతుందంటే దానికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. ఇప్పుడు యోబు గారిని మనం ఆలోచన చేస్తే, అతను చేసినటువంటి తప్పు ఏమైనా ఉందా? అతను చేసినటువంటి పాపం ఏమన్నా ఉందా? అతని పిల్లలు చేసినటువంటి, కుటుంబం చేసినటువంటి పాపం ఏమన్నా ఉందా అంటే, మనకైతే ఎక్కడ వాళ్ళు పాపం చేసినట్లుగా మనకు చూపించబడలేదు. అయినా అతని జీవితంలో ఏం జరిగింది? యథార్థవంతుడైనాడు, దేవునికి భయపడేవాడు, నిష్కపటుడు. అయినా అతని జీవితంలో ఏం జరిగిందంటే, ఆస్తి పోయింది అతనుకున్నటువంటిది. అతనుకున్నటువంటి పిల్లలందరూ చనిపోయారు. అతని యొక్క ఆరోగ్యం దెబ్బతినింది. అతనితో ఉన్నటువంటి స్నేహితులు అందరూ కూడా అతన్ని తప్పుగాను చెడుగాను నిందించారు. ఆఖరికి మనం ఆలోచించేస్తే, ప్రేమైనటువంటి నా సహోదరుడు, నా సహోదరి, భార్య కూడా నిరుత్సాహపరిచింది. అంటే ఆమె కూడా ఎంకరేజ్ చేయలేదు. ఏం తప్పు చేశాడండి అతను అతనికి దుఃఖం కలగడానికి? ఏం పాపం చేశాడు అతను దుఃఖం కలగడానికి? అతను మంచివాడు, దేవునికి లోబడేటువంటి వాడు, లేఖనానుసారంగా నడుచుకునేటువంటి వాడు. ఇదిగో మధ్యలో ఏం జరిగింది? సాతాను దూరింది అతనిలోనికి. సాతాను దూరి సమస్తము నాశనం చేసిన తర్వాత, ఏం చేసిన తర్వాత? సమస్తము నాశనం చేసిన తర్వాత అప్పుడు అతని యొక్క బాధ వర్ణాంతీతము. ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, మనం ఆలోచన చేద్దాం. దుఃఖానికి కారణం నువ్వు చేసేటువంటి పనే కాదు, పరీక్ష కూడా. ఏంటి పరీక్ష కూడా? యోబు గారిని మనం ఆలోచన చేసినప్పుడు అతని బాధకు కారణం, అతని దుఃఖానికి కారణం, అతని ఏడుపుకి కారణం వ్యక్తిగత పాపము కాదు. ఇది ఆలోచన చేయాలి. కాబట్టి దుఃఖం అనేది తప్పనిసరిగా పాపానికి వేసేటువంటి శిక్ష కాదు. ఏంటండి? దుఃఖము తప్పనిసరిగా
పాపానికి వేసే శిక్ష కాదు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనకు దుఃఖం కలగడానికి, మనకు కష్టం కలగడానికి, మనకు నష్టం కలగడానికి, మనకు బాధ కలగడానికి, మనకు మనోవేదన కలగడానికి, మనం సతమతమైపోవడానికి కారణం ఏంటి, ఎలా జరిగిందంటే అది పాపం వల్లనే జరిగింది. ఎలా జరిగింది? పాపం అనేది ప్రపంచంలోనికి వచ్చిన తరువాత దుఃఖం అనేది వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ప్రపంచంలోనికి పాపం అనేది వచ్చిన తరువాత దుఃఖం అనేది అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని మనం ఆలోచించేస్తే ఆదికాండం 3వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. దేవుడు మొదటగా సృష్టించిన ప్రపంచము సమస్తము మంచిదిగా ఉంది. ఎలా ఉంది? మంచిదిగా ఉంది. మనం 1:31 చూస్తే దేవుడు దాన్ని చేసినంతా మంచిదిగా కనిపించింది. ఎలా కనిపించింది? మొత్తము మంచిగా కనిపించింది. అంతకుముందు మంచిదే, అప్పుడు మంచిదే, ఆ తరువాత మంచిది కాదు. ఎలా అంటే, మనిషి పాపంలో పడిన తరువాత మరణం వచ్చింది, బాధ వచ్చింది, శ్రమ వచ్చింది, కన్నీళ్ళు వచ్చాయి, సంబంధ బంధాల్లో విరోధం వచ్చింది. లాస్ట్కి మనం ఆలోచించేస్తే ప్రకృతి వైపరీత్యాలు కూడా వచ్చాయి. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ పాపము అనేది రాకుండా ఉంటే ఇదిగో ఈ దుఃఖం అనేది కూడా రాదు. పాపం పెరిగిపోతుంది కాబట్టి పరిశుద్ధత అనేది తగ్గిపోతుంది, కాబట్టి పవిత్రత అనేది లేకుండా ఈనాడు అనేక మంది జీవిస్తున్నారు. కాబట్టి ఇదిగో మనందరికీ ఏం జరిగింది? దుఃఖము అనేది కలుగుతూ ఉంది. మనం ఆలోచించేయాలండి విషయాన్ని. Romans 5:12 మనం చూస్తే ఒక్కడి ద్వారా పాపము లోకములో ప్రవేశించను, పాపము వలన మరణము వచ్చెను. కాబట్టి మనం నివసిస్తున్నటువంటి ప్రపంచంలో బాధ, మరణం, నష్టం, అన్యాయం ఇలాంటివన్నీ ఉండడం అనేది పతనమై సృష్టి యొక్క వాస్తవం అవుతుంది. బాధ, మరణం, నష్టం, కష్టం, ఏడుపు, దుఃఖం ఇవన్నీ కూడా పతనమైపోతాయి ఒకనొక రోజు. దేవుడు మొదటగా సృష్టిని ఎలా సృష్టించాడో అలాంటి స్థితి మరలా వస్తే ఎంత సంతోషం ఉంటుందో మనకు ఆలోచించేస్తే. చెడు లేదు, పాపము లేదు, అసహనం లేదు, కష్టం లేదు, బాధ లేదు, సమస్తము సక్రమంగా ఉంది. ప్రియమైనటువంటి నా సహోదరుడా, ప్రియమైనటువంటి నా సహోదరి, మనం ఈ యొక్క విషయాన్ని ఆలోచించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ ప్రకారం మనకు కలిగేటువంటి ప్రతి బాధ కావచ్చు, కష్టం కావచ్చు, నష్టం కావచ్చు, ఇవన్నీ దేవుడి మీద వెంటనే వేసేయడం అనేది కరెక్ట్ కాదు. ఏంటండి? బైబిల్ ప్రకారం ప్రతి బాధని, ప్రతి కష్టాన్ని దేవుడి మీద వేసేయడం కరెక్ట్ కాదు. కొన్నిసార్లు మన సొంత నిర్ణయాల వల్ల కూడా మనకు దుఃఖం అనేది వస్తుంది. బైబిల్ ప్రకారం ప్రతి బాధని దేవునిపైన వేయడం సరికాదు. మన తప్పు నిర్ణయాలు వాటి వల్ల కలిగేటువంటి ఫలితాల వల్ల కూడా మనకు దుఃఖం అనేది కలుగుతుంది. ఎందుకంటే నేను మొదటగానే మీకు చెప్పానండి,
ఒక మనుష్యుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. గాత్రికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, మనుషుడు తను ఏమి విత్తునో ఆ పంటనే కోయును. చెడు అలవాట్లు అనేటువంటి దాన్ని విత్తితే సమస్యలు అనేటువంటి పంట కోస్తాం. అబద్ధాలు అనేటువంటి పంటను విత్తే మనుషుల యొక్క సంబంధాలు దెబ్బతింటాయి. కోపం అనేటువంటి దాన్ని నువ్వు ప్రారంభిస్తే కుటుంబంలో విభేదాలు వస్తాయి. నీకు చెడు వ్యసనాలు అనేటివి ఉన్నాయి అంటే దానివలన అనారోగ్యం, ఆర్థిక నష్టం వస్తాయి. తెలివితేట లేకుండా, జ్ఞానం లేకుండా, మెచ్యూరిటీ లేకుండా కొన్ని పనులు చేస్తాం మొదట్లో. వాటి వలన కూడా బాధ అనేది మనకు కలుగుతుంది. కాబట్టి ఒక సమస్య అనేది తగ్గడానికి, ఒక సమస్య అనేది పోయి ఆ దుఃఖం అనేది పోవడానికి దేవుని యొక్క మాటలే కారణము, వేరేది కాదండి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, కొన్నిసార్లు మామూలు ఇప్పుడు మనం ఇప్పటిదాకా మనం ఏం ఆలోచన చేసాం, మనం చేసేటువంటి వాటి వలన మనకు దుఃఖం వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇతరుల్లో కూడా మనకు దుఃఖం వస్తుంది. ఎవరి వల్ల అండి? ఇతరుల వల్ల కూడా మనకు దుఃఖం అనేది వస్తుంది. ఎలా వస్తుంది ఇతరుల వల్ల దుఃఖం? ఎప్పుడైనా ఆలోచన చేశారా ఇతరుల వల్ల మనకు దుఃఖం ఎలా వస్తుంది? మన యొక్క నిర్ణయాలను ఇతరుల చేతిలో పెట్టినప్పుడు, మన కుటుంబ విషయాలను ఇతరుల దగ్గర ఉంచినప్పుడు, ఇంకా కొన్ని సందర్భాలలో మనం చేయవలసినటువంటి పనులు కూడా ఇతరుల ద్వారా జరిగించినప్పుడు. కాబట్టి ఇతరుల వల్ల మనకు సమస్యలు వస్తాయని చెప్పడానికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మనం పాత నిబంధనలకు వెళ్తే ఒక వ్యక్తిని గమనిద్దాం. యేసేపు గారి దగ్గరికి వెళ్తే, మనం ఎవరి దగ్గరికి? యేసేపు గారి దగ్గరికి వెళ్తే అతనికి కలిగినటువంటి దర్శనాన్ని బట్టి అతని అన్నలు ఏం చేశారు? అసూయపడ్డారు, అతని మీద ద్వేషాన్ని పెంచుకున్నారు, తద్వారా గోతిలో కొట్టి పడేశారు, తరువాత బానిసగా అమ్మేశారు. ఎంత తప్పండి? అవునా కాదా? మనం ఆలోచన చేయాలి. మనం తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకున్నప్పుడు, కొద్దిమంది మీద అసూయ పడ్డప్పుడు, మన యొక్క జీవితాలను ఎత్తి వాళ్ళ చేతుల్లో పెట్టేసినప్పుడు ఇదిగో ఇలాంటి సమస్యలే వస్తాయి మనకి ఇతరుల ద్వారా. దానివల్ల మనకు దుఃఖం కలుగుతుంది. ఏసేపుకి దుఃఖం కలిగిందా? చాలా కలిగింది. అన్నలే కొట్టి పడేశారు, అన్నలే అమ్మేశారు. మనం ఆలోచించేద్దాం. ఎప్పుడు కూడా మన యొక్క విషయాలు కానీ, మన జీవితాల గురించి కానివ్వండి, సలహాలు సూచనలు మనమే తీసుకోవాలి, ఇతరుల చేతిలో పెట్టకూడదు. ఇతరుల ద్వారా మనకు అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తాయి అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. మరొక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, యోబు గారిని చూసాం కదా, యోబు గారిని చూసినప్పుడు పరీక్ష వలన కూడా దుఃఖం వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం క్లారిఫికేషన్కి రావాలి. దేనివలన? పరీక్ష వలన కూడా మనకు దుఃఖం వస్తుంది.
నేను ఒక వచనం చదువుతాను మీకు. యాకోబు 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. నా సహోదరులారా, మీ విశ్వాసము నాకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకునడి. ఏం చెప్పాడండి? అతను నానా శోధనలో పడినప్పుడు ఏం చేశాడంటే అది మహా ఆనందమని ఆయన ఆలోచన చేశాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, విశ్వాసము మన యొక్క జీవితంలో ఓర్పును పుట్టిస్తుంది. ఓర్పు ఆత్మీయ అభివృద్ధిలో పరిపక్వతను మనకు తీసుకొస్తుంది. ఎలా? దుఃఖం అనేది మన యొక్క ఓర్పుని, ఆ ఓర్పు తర్వాత ఆత్మీయ పరిపక్వతని మనకు చూపిస్తుంది. ఉదాహరణకు మనం ఆలోచించేస్తే, బంగారాన్ని కొలిమిలో వేసి కాలుస్తారు, మీకు అందరికి ఐడియా ఉందా? దేంట్లో వేసి కాలుస్తారు? కొలిమిలో వేసి కాలుస్తారు. అప్పుడేమవుతుంది? కొత్తదిగా, శుభ్రమైనదిగా, పరిశుద్ధమైనదిగా కనిపిస్తుంది. కానీ మనిషి యొక్క జీవితంలో కలిగేటువంటి శ్రమలు, కష్టాలు, దుఃఖము, ఇవన్నీ మనకు విశ్వాసాన్ని బలపరుస్తాయి, మన ఓర్పుని బలపరుస్తాయి. ఆత్మీయస్థితిలో మనల్ని పరిపక్వతలో నుండి గొప్ప స్థితిలోనికి తీసుకువెళ్తాయి. విశ్వాసం కూడా పరీక్షల ద్వారా శుద్ధిపరచబడుతుంది అనేటువంటి విషయాన్ని ఆలోచన చేయాలని మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క దుఃఖాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాలు, అనేక మాటలు, అనేక క్రియలు ఉన్నాయి. మీకు ఒకటి రెండింటి నేను చెప్పి ముందుకు వెళ్తాను. పౌలు జీవితాన్ని మనం గమనిస్తే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాలు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇందులో నేను చదువుతా చూడండి, 11వ వచనం చూడండి. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పటలేదు, నేను ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దేని స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలికి నిండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమి ఉండుటకును నేను నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తమును చేయగలను. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం ఆలోచించేద్దాం. ఏ స్థితిలో అయినా ఉన్నాయండి, స్థితితో మనకు సంబంధం లేదు. పౌలు గారు చెప్తున్నారు, ఆయన జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాడు, జైల్లో ఉన్నాడు, ఆకలి బాధలు అనుభవించాడు, ప్రమాదాలు ఎదుర్కొన్నాడు, రేత్రి సముద్రంలో ఉండాల్సి వచ్చింది, దీవుల్లో ఉండాల్సి వచ్చింది, అనేక మంది దగ్గర తిరస్కార భావాన్ని కూడా ఎదుర్కొన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈనాడు నీకు నాకు అలాంటి సమస్యలు వస్తే వాటి నుంచి మనం నేర్చుకొని ముందుకు వెళ్తామా, లేదా లోకంలో పడిపోతామా మనం గమనించాలి. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, పౌలు గారు ఒకరే కాదండి,
యేసుక్రీస్తు ప్రభు వారు కూడా దుఃఖించారు. ఎవరు దుఃఖించారు? యేసుక్రీస్తు ప్రభు వారు కూడా దుఃఖించారు. మనకు అత్యంత ఓదార్పునిచ్చేటువంటి మాట ఇది. ఏం మాట? యేసు ప్రభు వారు కూడా దుఃఖించారు. ఆయనే దుఃఖించాడంటే మరి మనము, మనకి ఇంక ఇబ్బంది లేదు, ప్రభువే బాధపడ్డాడు, మరి మనం బాధపడతాం. ఆయన పరిశుద్ధులుగా ఉన్నాడు, మనం పరిశుద్ధులుగా ఉంటున్నాం. ఆయన దేవుని కుమారుడు రాజుగా ఉంటాడు, మనం కూడా రాజుగా ఉంటున్నాం. ఆయన ప్రార్థన చేసినా మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఆయన మన ఎదుట మాదిరించిపోయాడు, మనం మాదిరిలో బ్రతుకుతూ ఉంటున్నాం. చివరికి యేసుక్రీస్తు ప్రభువారు దుఃఖిస్తూ కన్నీళ్లు విడిచాడు. మనం ఆ కన్నీళ్లు విడవలసినటువంటి అవసరం ఉంది, దుఃఖించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రియమైనటువంటి నా సహోదరి, నా సహోదరులారా, మనము ఈ యొక్క దుఃఖాన్ని జయించాలి అంటే మనకు ఉన్నటువంటి ఒకటే ఒక మార్గం, ప్రార్థన చేయడము. ఏంటండి? ప్రార్థన చేయడమే మార్గము. యేసు ప్రభువారు ఏడుస్తూ ప్రార్థన చేశారు, భయపడుతూ ప్రార్థన చేశాడు, దుఃఖిస్తూ ప్రార్థన చేశాడు. ఆయన విరిగి నలిగిన హృదయము గల వారికి దగ్గరగా ఉన్నాడు. మరి మనం ఎలా ఉన్నాం? మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? దేవుడు అంటున్నాడు కొరింథీయులకు రాసినటువంటి 2 పత్రిక 1 అధ్యాయం 3 వచనం చదువుతున్న చూడండి. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ గ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయినను తండ్రియునైనా దేవుడు స్తుతింపబడుగాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఏ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మిమ్మును ఆదరించుచున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రభువారు సమస్తమైన శ్రమలలో నుంచి మనల్ని ఆదరించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు ఆలోచించవలసింది ఏంటంటే, దేవుడు కేవలం సమస్యను తొలగించేవాడు మాత్రమే కాదు, ఆయన ముందుగా మన హృదయాన్ని కూడా ఆదరించే దేవుడని మనం గమనించాలి. కొన్నిసార్లు దేవుడు సమస్యను తొలగిస్తాడు, కొన్నిసార్లు దేవుడు మనకు సమస్యలో బలాన్ని ఇస్తాడు. బలాన్ని ఇవ్వడము దేవుని కార్యక్రమమే, సమస్యను తీసివేయడము అంటే సమస్యను తొలగించడము దేవుని యొక్క కార్యక్రమమైనటువంటి విషయం మనం గుర్తు చేసుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీరందరూ దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే వారానికి ఒక్కరోజు మనం నేర్చుకుంటున్నాం, అది ఇగ్నైట్ రేడియో ప్రోగ్రాం ద్వారా. సహోదరులు చక్కగా పనిని జరిగిస్తూ ఉంటున్నారు. జాక్ గారు కానీ, ఇగ్నైట్ రేడియో ప్రోగ్రాం వారి ద్వారా కానీ మనకు ప్రతి వారం మంచి మంచి మెసేజ్లు అందుతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దుఃఖము అనేది మనలో కలిగితే ఏం కలుగుతుంది అని మనం ఆలోచించేస్తే, దుఃఖం లేదా శ్రమ లేదా కష్టం లేదా బాధ మనకు ఓర్పుగా ఎలా ఉండాలో నేర్పిస్తుంది.
వ్యక్తిగతంగా మన యొక్క గుణం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని నేర్చుకుంటుంది, మనకు నేర్పిస్తుంది. ఆ తర్వాత నిరీక్షణ కలిగి జీవించినట్టుగా చేస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దుఃఖం మనల్ని విరగ్గొట్టడానికి వచ్చినట్లుగా కనిపించినా దేవుని చేతులది మన స్వభావాన్ని నిర్మించేటువంటి సాధనంగా ఉంది. పైన చెప్పినట్టు వచనాలను బట్టి చూస్తే ఏం నేర్పిస్తుంది మనకు? అది ఒక శ్రమ, ఒక కష్టం, ఒక దుఃఖం, ఒక బాధ, ఒక ఏడుపు మనకు ఓర్పు అనేది నేర్పిస్తుంది. వ్యక్తిగతంగా ఆ గుణం చాలా మంచిది. ఆ తర్వాత మన నిరీక్షణ కలిగి జీవించడం అనేది నేర్పిస్తుంది. ప్రియమైనటువంటి నా సహోదరి నా సహోదరులారా, దేవుడైతే ఎప్పుడు మీరు బాధపడండి, మీరు దుఃఖపడండి, మీరు కష్టపడండి ఎప్పుడు దేవుడు ఎక్కడ చెప్పలా. ఎందుకంటే ఆయన ప్రతి మనిషి యొక్క కన్నుల బాష్ప బిందువులను తుడిచివేస్తాడు. ఏంటండి? ప్రతి ఒక్కరి యొక్క బాష్ప బిందువులను తుడిచి వేయగలిగినటువంటి సమర్థుడు మన దేవుడు. ప్రియమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుని జనమ, మనం ప్రతి సమయమందు కలిగేటువంటి దుఃఖానికి పాపము కారణము కాదు, పరీక్ష కూడా అయి ఉంటుంది. కొన్ని దుఃఖాలు మన నిర్ణయాల వలన జరుగుతాయి, కొన్ని దుఃఖాలు ఇతరుల వలన వస్తాయి. కొన్ని మన పరీక్షలో ఉండి విశ్వాసాన్ని పెంచుకోవడానికి వస్తాయి, కొన్ని మన దుఃఖాన్ని అర్థం చేసుకోవడానికి అవి వస్తాయి. దుఃఖంలో దేవుడు మనకు ఎప్పుడు కూడా దగ్గరగా ఉంటాడు. ఎలా ఉంటాడండి? దగ్గరగా ఉంటాడు. అదేంటండి? అది దేవుడు దగ్గరగా ఉంటే దుఃఖం ఎందుకు వస్తుంది? నాకు సంతోషం ఆనందంగా రావాలి, ఆలోచన రావాలండి మనకు. కానీ మనం ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచన చేయకూడదు. మనకు దుఃఖం కలిగినప్పుడు కూడా ప్రభువా నీవే ఉన్నావు, నీవే ఉన్నావు అని చెప్పుకోవాల్సినటువంటి అవసరత ఉంది మనకు. బాధపడదాం, ప్రశ్నిద్దాం, ఏడద్దాం, పడితే మళ్ళీ లేద్దాం. వీటన్నిటి వల్ల మనకు ఓర్పు అనేది కలుగుతుంది. ఏం కలుగుతుంది? ఓర్పు అనేది కలుగుతుంది, సహనం అనేది కలుగుతుంది, మనం అభివృద్ధి చెందుతాము. దుఃఖము అదే ఆత్మీయ దుఃఖం అయితే ఏ సమస్య ఉండదండి. శరీర సంబంధమైనటువంటి దుఃఖం అయితే సమస్య, కానీ ఆత్మీయ సంబంధమైనటువంటి దుఃఖము ఎక్కడ కూడా ఎప్పుడు కూడా మనకు చెడు కలిగినట్టుగా కనిపించదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనాన్ని చూస్తే నేను చదువుతున్నాను చూడండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగ చేయను. ఇది మనం ఆలోచన చేయాలండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసుని ఇస్తుంది, అయితే ఈ లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగ చేస్తుంది. మనం ఏ దుఃఖం గురించి ఆలోచిస్తున్నాం? మనం ఏ దుఃఖం గురించి మాట్లాడుతున్నాం? లోక సంబంధమైనటువంటి దుఃఖమైతే ఖచ్చితంగా మరణమే, ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖమైతే
దైవచిత్తానుసారమైనటువంటి దుఃఖమైతే రక్షణార్థమైన మారు మనసు. కాబట్టి ప్రియమైనటువంటి నా సహోదరి, నా సహోదరులారా, మనం ఎప్పుడు కూడా దేవునికి నచ్చినటువంటి వారంగా బ్రతకాలి. మన యొక్క దుఃఖము, మన యొక్క కష్టము, మన యొక్క బాధ, మన యొక్క ఏడుపు ఏ వచ్చినా కూడా అవి మన ఆత్మీయ స్థితిలో అభివృద్ధి చెందడానికి అవి ఉపయోగపడుతున్నాయని మనం ఆలోచన చేయాలి. మొదట్లో నేను మీకు ఒక వచనాన్ని చెప్పాను, ఏంటండి, మత్తయి సువార్త 5:4, దుఃఖించువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఎంత దుఃఖపడతావో దుఃఖపడు, ఎంత బాధపడతావో బాధపడు, ఎంత ఏడుస్తావో ఏడువు, వాటన్నిటి నుంచి దేవుడు ఏం చేస్తాడు, ఓదార్పునిస్తాడు. దుఃఖం అంటే బాధ, విచారం, మనోవేదన, నష్టం, కష్టం, ఓవరాల్గా చూస్తే ఏడుపు అంటారు కదా. మనం ఆలోచన చేయాలి. ప్రియమైనటువంటి నా సహోదరి, నా సహోదరులారా, దుఃఖిద్దాం. దుఃఖంలో నుంచి ఓర్పు, సహనము, పరీక్ష అని వీటన్నింటినీ ఎదుర్కొని మనం సక్సెస్ అవుదాం. క్రీస్తు ప్రభువునందు ప్రేమించబడిన దేవుని సంఘానికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్యం మీరందరూ శ్రద్ధగా విన్నందుకు, దేవుని యొక్క చిత్తమైతే రేపటి వారాన మరొక లెసన్తో దేవుని యొక్క కృపను బట్టి మనం అందరం కలుసుకుందాం. మళ్ళీ మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇప్పటి వరకు విన్నందుకు మీకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు.

0: Wanda Namalu, and good morning from here in America, and good evening to you there.
1: అందరికి వందనములండి. ఇక్కడ అమెరికా నుండి మీ అందరికీ శుభ సాయంత్రం తెలియజేస్తున్నాను. మీకు మీ అందరికీ శుభ సాయంత్రము. ఇక్కడ అమెరికా నుండి శుభోదయంగా మీకు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి.
0: We're so happy to have you with us for another lesson today in our Basics of Belief series.
1: మన ప్రాథమిక పాఠాలలో ఉండి మళ్ళీ మరొక పాఠాన్ని మనం చదువుకోవడానికి మీతో కలిసి ఈ విధంగా చదువుకోవడానికి చాలా సంతోషంగా ఉంది.
0: Today is going to be lesson number 2, which is Christian and Christian Living, the Christian and His Speech. The Christian and His Speech.
1: ఈరోజు మనము రెండవ భాగంలో రెండవ పాయింట్ లో మనం ఉంటున్నామండి. క్రైస్తవ జీవితము రెండవ అంశంలో ఉన్నాం మనము. ఏమిటంటే క్రైస్తవుని యొక్క సంభాషణ ఎలాగా ఉండాలి, అంటే క్రైస్తవుని యొక్క మాటలు, క్రైస్తవుని యొక్క నాలుకతో మాట్లాడే ప్రతి సంభాషణ కానీ మాట తీరు కానీ ఎలాగా ఉండాలి అనే అంశంతో ఈ రోజు మనం నేర్చుకుందాము.
0: We'll begin with a word of prayer. We'll ask Brother Ravi to do that, and then we'll get right into our lesson.
1: Okay. I pray, Brother?
0: Yes, please.
1: Yeah. Prarthana chestunnamu. Andaru kuda prarthanalo ekibhavinchandi. Daichesi andaru kuda kallu mooskondi prarthana chestunnamu. Mahonathuda, Mahaganuda, Parishuddhuda, Premagala, maa priya parlokapu tandri. Mee ghanamaina shreshthamaina naamamunaku stotramulu, krutagnatalu maa tandri. ఇదిగో మా తండ్రి, రాత్రి గడ సమయంలో క్రైస్తవుని యొక్క మాట తీరు ఎలాగా ఉండాలని ఒక మంచి అంశంతో మా ముందుకు మీరు ఏర్పాటు చేసిన ఈ తరగతిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాము. మీ చిత్తం అయితే మా తండ్రి, ఈ సమయంలో మేము వాక్యాన్ని చదువుకొని పోచుండగా కావలసిన జ్ఞానమును ఇవ్వండి మా తండ్రి. ఆయన దూర ప్రాంతంలో నుండి బ్రదర్ పాల్ గారు ఎంతో ఆసక్తితో మాకు నేర్పించడానికి ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నారు. అదే విధంగా ఆయన బోధించటకు కావలసినటువంటి మంచి జ్ఞానమును కూడా ఆయనకు దయచేయగలరని ఆశిస్తున్నాను మా తండ్రి. ఇవ్వండి మా తండ్రి, ఆయన తర్జుమాలో ఉపయోగపడినట్లుగా నన్ను కూడా ఒక పనివాడిగా వాడుకుంటూ ఉన్నారు మా తండ్రి. మీ చిత్తం అయితే మంచిగా వాక్యము తర్జుమా చేయడానికి నాకు కావలసినటువంటి మంచి జ్ఞానమును ఇవ్వండి మా తండ్రి. నాకు తెలుసు మా తండ్రి, నా తర్జుమాలు తప్పులు ఉన్నాయని. మీ చిత్తం అయితే అందులో నేను మంచిగా అనుభవం గలవాడిగా ముందుకు తీసుకువెళ్ళి మీ బిడ్డలకు మంచి జ్ఞానాన్ని అందించే భాగ్యాన్ని నాకు కూడా దయచేయమని, మంచి సామర్థ్యంలో నాకు దయచేయగలని కోరుచున్నాము. ఇక రావడానికి ఎవరైతే ఇష్టపడుతూ ఉన్నారో మా తండ్రి దయచేసి వారందరికీ కూడా మా తండ్రి మంచి హృదయాన్ని ఇచ్చి వాళ్ళందరినీ కూడా తరగతిలోకి పాల్గొన్నట్లు సహాయం ఇవ్వమని గతిలాడుకుంటూ, ఎవరికి విసుగు రానివ్వకుండా, ఎవరికి ఎటువంటి ఆలోచనలు రానివ్వకుండా చక్కగా వాళ్ళ హృదయాలలో దేవుని వాక్యమును నింపుకొని మేము ఎలాగ జీవించాలో అలాగ జీవించినట్లు సమాధానాన్ని వారికి దయచేయమని బతులాడుకుంటూ, సమస్తానికి కారణభూతుడైనటువంటి మీకు సమస్తము అప్పచెబుతూ మా ప్రభువు యేసుక్రీస్తు వారి నామమున ఈ విన్నపములన్నీ అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్.
0: All right, in our first lesson, we ask, what does it mean to live as a Christian? That was last week.
1: మనము గత వారము క్రైస్తవులు ఎలాగా జీవించాలి అనేటువంటి అంశంతో మనము కొన్ని వారం అంతా మనం చదువుకొని ఉన్నాము.
0: And just to review a little bit, first of all, we learned that a Christian belongs to Christ.
1: చూడండి, గత వారము ఏం నేర్చుకున్నాము ఆ అంశం గురించి ఒకసారి గుర్తు చేసుకున్నాము. గత వారం ఏం నేర్చుకున్నామంటే క్రైస్తవుడు జీవితము ఎలాగా ఉండాలి అని తెలుసుకుంటూ, అందులో మొదటి పాయింట్ ను మనం ఏం చదువుకున్నాము అని అంటే, క్రైస్తవుడు అనగా క్రీస్తుకు సంబంధించిన వాడు, క్రీస్తుకు చెందినవాడు అనేటువంటి అంశాన్ని మనం చదువుకున్నాం ఫస్ట్.
0: And because we belong to Christ, Christian living affects every aspect of our lives.
1: చూడండి, మనందరం కూడా

0: to affect the way that we speak.
1: I can bet that.
0: And Christian living certainly will affect the way that we speak, the way that we talk to our, yes, our to others, and really to ourselves as well.
1: చూడండి అలాగే క్రైస్తవుని యొక్క జీవితానికి అతని యొక్క మాట తీరు కూడా చాలా ప్రభావితం చేస్తుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాటను బట్టి కూడా ఇతరులు మనల్ని తీర్పు తీరుస్తూ ఉంటారు. నువ్వు పలానా క్రైస్తవునివా, నువ్వు బైబిల్ చదువుతున్నావా, నువ్వు క్రైస్తవునివే, నువ్వు ఎలాంటి క్రైస్తవునివే అని చెప్పి మన మాటను బట్టి కూడా మనల్ని తీర్పు తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి మాటను మనం జాగ్రత్తగా మాట్లాడే వారిగా మనం ఉండాలి.
0: In fact, the Bible talks quite a bit about how we speak and about the tongue.
1: చూడండి బైబిల్ మనకు తరచుగా చెబుతుంది మనం ఎలాగ మాట్లాడాలి, మన నాలుకను ఎలాగ అదుపులో పెట్టుకోవాలని మనకు బైబిల్ చెబుతూనే ఉంది.
0: Let's open our Bibles to James chapter 3 and verse number 2. James chapter 3 and verse number 2.
1: యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాము. వెయిట్ బ్రదర్, 1 మినిట్ బ్రదర్.
0: Sure.
1: Give me 1 minute time.
0: Okay.
1: యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని ఎవరైనా చదవండి. త్వరగా తీసి చదవడానికి ప్రయత్నం చేయండి. 2వ వచనం.
2: అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుకున్న చేతి గలవాడము.
1: చూడండి ఎవడైనను తన మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేని వాడి తన సర్వ శరీరమును స్వాధీనం అందించుకున్న శక్తి గల వాడగును. ఓకే,
0: so what is James here telling us? That we offend people every day. In other words, we can make people mad or sad or angry every single day just by our actions.
1: చూడండి యాకోబు రాసిన పత్రికలో యాకోబు గారు ఏమని చెప్తున్నారు, మన యొక్క పద్ధతులను బట్టి, మన నడవడికను బట్టి మనం ప్రతి ఒక్కరిని కూడా ప్రతిరోజు కూడా బాధించే వారిగా ఉంటూ ఉంటాము. కాబట్టి మన మాట తీరు వలన ఇతరులు కూడా బాధను అనుభవించే వారిగా ఉంటారు అని చెప్తూ ఉన్నాడు.
0: But one of the worst ways that we can offend people is with the tongue. It's the worst thing that can hurt people's feelings. It can cut like a knife depending on what we say to people.
1: చూడండి ఎదుటి వాళ్ళను బాధించే విషయంలో మనము మన నాలుగును వాడుతూ ఉన్నామనే విషయాన్ని మర్చిపోవాకండి. మనం ఎవరినైనా బాధించాలంటే నువ్వు వెళ్ళి కత్తి తీసుకొని పొడుస్తున్నావా? లేదు, కత్తి లాంటి పదునైనటువంటి నాలుగును నువ్వు వాడుతున్నావు. ఆ నాలుగు వలన ఎదుటి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. కాబట్టి క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు నాలుగును చాలా అదుపులో పెట్టుకోవాలని చెప్తూ ఉన్నాడు.
0: And James here says in this verse that if we're able to control the tongue and not offend anybody, then we are a whole or perfect, we're whole, perfect, complete person if we can do that.
1: చూడండి యాకోబు గారు ఏమని చెప్తున్నారంటే, మీరు మీ నాలుకను గనక కంట్రోల్ చేసుకునేవారైతే, మీ నోరును గాని మీ నాలుకను గాని మీరు కంట్రోల్ చేసుకునేవారైతే, మీ సర్వ శరీరాన్ని మీరు కంట్రోల్ చేసుకున్న వారు అవుతారు. మీ సర్వం అంటే మంచిగా, మీరు మంచివారుగా సర్వంలో అంటే మీ శరీరం మొత్తం కూడా, సర్వం శరీరం కూడా సంపూర్ణంగా ఉండాలి అని అంటే మీరు మీ నాలుకను కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్తున్నాడు.
0: So the tongue is very small, obviously, compared to the rest of the body, but its influence is so very great.
1: చూడండి మన శరీరంలో ఉన్నటువంటి మన అవయవాలు, మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవంలోతో పోల్చుకుంటే మన నాలుక ఎలాంటిది, చాలా చిన్నది, కానీ దాని ప్రభావము చాలా భయంకరంగా ఉంటుంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు.
0: Because you know, just like I do, that words can either heal or they can hurt.
1: చూడండి మన మాట కొన్నిసార్లు బాధించేదిగా ఉంటుంది, మన నాలుక సారీ మన మాట కొన్నిసార్లు బాధించేదిగా ఉంటుంది, కొన్నిసార్లు సంతోషపెట్టేగా ఉంటుంది కదా. మన నాలుక వలన వచ్చేటువంటి మన మాటల వలన కొన్నిసార్లు మనుషులు బాధపడుతుంటారు, కొన్నిసార్లు సంతోషపరిచే వాళ్ళు ఉంటారు. ఈ చిన్న నాలుక వల్లనే బాధపడే వాళ్ళు ఉన్నారు, సంతోషపడే వాళ్ళు కూడా ఉన్నారు.
0: And you know also that by what we say, we can either bring peace to a situation or we can bring conflict to a situation.
1: చూడండి, ఏదైనా ఒక పరిస్థితి వచ్చింది అనుకోండి, గొడవ జరుగుతున్నప్పుడు, ఆ పరిస్థితిని మనం పెద్దది చేయాలి అన్నా, లేదా ఆ పరిస్థితిని నాకు ఆ పరిస్థితి ఒకవేళ అనగి అక్కడితోనే అంచి వేయాలన్నా కూడా, ఇప్పుడు గొడవ ఉంది అనుకుందామండి, ఆ గొడవ చాలా పెద్దది కావాలి అని అన్నా, ఆ గొడవ అక్కడితోనే అణిగిపోవాలని అన్నా కూడా ఏం ప్రభావం ఉంటుంది అక్కడ చెప్పండి? నేను ఏం ప్రభావం అక్కడ ఉంటది? నీ నాలుకే కదా, నువ్వు ఆ సందర్భాన్ని నువ్వు అణచివేసి అక్కడితోనే ఆ గొడవను అక్కడితోనే ఆపేయాలనుకుంటే నువ్వేం చేయాలి? నీ నాలుగును అదుపులో పెట్టుకుంటే చాలు. లేదు, ఆ గొడవను పెద్దది చేయాలి అని అంటే అయినా కూడా దానికి వాడాల్సిందేంటి? నాలుకనే. ఆ నాలుగు వలన ఎంత ప్రభావం ఉందో ఒకసారి ఆలోచన చేయండి.
0: All of us have two types of friends.
1: చాలా మందికి, అనేకులకు, మనందరికి కూడా రెండు రకములైనటువంటి స్నేహితులు ఉంటారు.
0: We have that one friend that we're just so happy to see because they're always positive and you just want to hug them and say, "Oh, I'm so happy to see you."
1: చూడండి, ఒక స్నేహితుడు ఉన్నాడు, ఇద్దరు స్నేహితులు ఉంటారు మన జీవితంలో. ఇద్దరు స్నేహితులలో ఒక స్నేహితుడు ఎలాంటి వాడంటే, ఎప్పటికీ కూడా మంచి మాటలు పలుకుతూ, ఎప్పటికీ కూడా మనం సంతోషపరిచే విధంగా పాజిటివ్ మాటలు మాట్లాడుతూ, ఏం కాదు మనం అంత సంతోషంగా ఉందా, మనం బాధపడకూడదు, మనం అంత మంచి జరుగుతుంది అని చెప్పే ఒక స్నేహితుడు ఉంటాడు.
0: And that's because they're always positive and they always have something good to say. You could look terrible one day, but they would say, "Oh, you look wonderful today." And they're just that type of a friend. They're always positive and you're so happy to see them.
1: చూడండి, ఆ స్నేహితులు మనల్ని ఏం చేస్తారంటే, ఒకవేళ మనం భయంకరంగా ఉన్నా కూడా, ఆవేశంలో ఉన్నా కూడా, మనం ఏదైనా ఇబ్బందిలో ఉన్నా కూడా, లేదు నీకు చాలా ఆనందంగా ఉన్నా, చాలా సంతోషంగా ఉన్నా, ఏం కాదు భయపడద్దు అని ఎప్పటికీ కూడా మనల్ని పాజిటివ్ గా మనల్ని ఉత్తేజపరిచేటువంటి వ్యక్తిత్వం కలిగిన స్నేహితులు మనకు ఉంటారు. ఒకడు, ఇంకో వేరే వాడు ఉన్నాడు. ఓకే.
0: But then we have that second type friend. When you see them or if they call you or text you, you say, "Oh, no, not them. Oh, I just don't want to hear from them," because they're so negative and they always have problems.
1: చూడండి, ఆ ఇంకో రకమైన స్నేహితులు ఉంటారని చెప్పుకున్నాం కదా, ఆ అతను ఎలాగా ఉంటారంటే, ప్రతిదానికి చిరాకు పడుతూ, ప్రతిదానికి విరక్తి చెందుకుంటూ, బాధపడుతూ, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు, చాలా ఇబ్బందిలో ఉన్నాను నేను ఎప్పు అని ఎప్పుడు కూడా నెగిటివ్ గా మాట్లాడేటువంటి స్నేహితులు ఇంకొకరు ఉంటారు. ఇద్దరు స్నేహితులలో ఒకడు బాగా మంచిగా మనల్ని ఉత్తేజపరిచి పాజిటివ్ గా మాట్లాడే ఒకడు ఉంటాడు, రెండో వాడు మనల్ని ఎప్పటికీ కూడా నిరుస్తాన్ని గురి చేసి మాటలు మాట్లాడుతూ, నువ్వు అలాగా ఉన్నావు, నువ్వు చెడ్డదానివి, నువ్వు ఇలాంటి దాని అని చెప్పి బాధపరిచేవాడు ఒకడు ఉంటాడు. ఓకే.
0: And so what's the difference between the two? The difference is the tongue. It's by what they say, one positive, one negative, and it's the things that come out of their mouth. That's what makes you feel one way or another.
1: చూడండి, వీళ్ళిద్దరిలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి తెలుసా? వాళ్ళ నాలుకనే. ఒకరేమో మంచి పాజిటివ్ గా మాట్లాడుతున్నంతో, మీకే ఉన్నారనుకోండి, మీకు స్నేహితులు కానీ మీరే ఉన్నారు, ఎవరైనా కూర్చొని బాధపడుతున్నారనుకోండి, వచ్చి మిమ్మల్ని ఏం చేస్తారు, ఒక మంచి వచ్చి మిమ్మల్ని మంచి ఏం బాధపడదండి, మంచి జరుగుతుంది, ఏం కాదు, సహాయం చేస్తాడు, దేవుడు ఉన్నాడు, లేదంటే మంచి సహాయం చేస్తాడు, ఇట్లాంటివి మంచి మాటలు చెప్పే వాళ్ళు ఒకరు ఉంటారు. ఇంకొకరు ఏం చేస్తారు, నీకు ఇదే జరగాలి, నువ్వు ఇలాంటి దానివే, నీకు ఇంతే జరుగుతుంది, నువ్వు నీకు ఇట్లే జరగాలి అని చెప్పి మనల్ని చిరాకు చెప్పించేటువంటి మాటలు కలిగి వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే ఇక్కడ ఇద్దరికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అని అంటే, వాళ్ళ నాలుకనే. ఒకరు మంచి మాటలు మాట్లాడతారు, ఒకరు చెడ్డ మాటలు మాట్లాడతారు. దాని వలన మనకు మంచి బాధ గాని, కష్టం గాని, దాని సంతోషం గాని రావడం జరుగుతుంది.
0: But even more important than all of that, the tongue has a way of either teaching the truth or spreading false truth or error.
1: చూడండి, ఒక నాలుకనే సత్యాన్ని పలుకుతుంది, అదే నాలుకనే అబద్ధాలను కూడా పలుకుతుంది.
0: And that's what we really want to look at today is our speech. Are we being positive? Are we talking the truth? Or are we spreading error relative and about God's word? That's really the most important thing about the tongue.
1: చూడండి, ఈరోజు మనము అలాంటి నాలుక గురించి, అలాంటి మాట తీరును గురించి మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనము ఏం మాట్లాడాలి మన నాలుకతో? సత్యమే మాట్లాడాలనా, లేదంటే అబద్ధాలను మాట్లాడాలనా? మన నాలుగుతో మనం ఏ విధంగా మనం చేయాలి అనేటువంటి ఆ భాగాన్ని మనం ఈరోజు నేర్చుకోవడానికి ఈ పాఠాన్ని చదువుకుందాం.
0: All right, so let's get into the main part of our lesson as we're talking about the Christian and his speech.
1: చూడండి, మనం ముఖ్యమైనటువంటి భాగంలోకి మనము అడుగు పెడుతున్నాం. ఇప్పుడు క్రైస్తవుని యొక్క మాట తీరు ఎలాగా ఉండాలి అని మనం చదువుకుందాము.
0: Point number one, a Christian must speak the truth.
1: Okay. మొదటి అంశము ఏమై ఉన్నదంటే, క్రైస్తవుడు ఖచ్చితంగా ఏమి మాట్లాడవలను. ఇక్కడ చూడండి, మీకు కనబడుతుంది, మీకు ఇచ్చిన పేపర్ లో కూడా ఉంది. మొదటి పాయింట్, ఫస్ట్ పాయింట్ అని ఉంటది, క్రైస్తవుడు ఏమి మాట్లాడవలను అని అంటే, నిజమే మాట్లాడవలను. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎప్పటికైనా కూడా క్రైస్తవుడి నోట్లో నుండి ఏం రావాలి? నిజమే పలకాలి. Okay.
0: Let's read Ephesians chapter 4 and verse number 25. Ephesians chapter 4 and verse 25.
1: ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం తీసి చదవండి. మనము ఒకరికొకరము అవయములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను.
0: As the Apostle Paul here says, All right, so as the Apostle Paul says, we've got to put away lying. Lying is a big thing. God doesn't like people who lie. That's very plain in God's Word.
1: చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు ఏం చెప్తున్నాడండి ఆ వచనంలో, మీరు అబద్ధములను విడిచిపెట్టండి, అబద్ధములు పలకరాకండి, మీరు మీ నోట్లో నుండి అబద్ధములు రానివ్వు కాకండి అని చెప్తున్నాడు. అర్థమైనా? మీరు అందరూ క్రైస్తవులు కదా, మీరు జాగ్రత్తగా వినండి. ఏమంటే, వెయిట్ బ్రదర్, ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ దేమ్ బ్రదర్. మీరు అందరూ ఇంట్రెస్ట్ గానే ఉన్నారు కదా వాక్యం వినడానికి. సట్లది కాదు, మీరు ఒకసారి సమాధానం పలకడానికి కూడా చూపియండి. ఎందుకంటే క్రైస్తవులం అనేటువంటి మనం ఎలా ఉండాలి నేర్చుకోవాలి, అది మన బాధ్యత అంతే. ఏంటంటే, ఇప్పుడు మాట్లాడేది క్రైస్తవుడు ఏమి వదిలిపెట్టాలి అని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలో. అబద్ధములను విడిచిపెట్టేయాలి, మన నోట్లో నుండి అబద్ధములు రాకూడదు ఎప్పటికి కూడా. ఓకే.
0: You know, like I do, you probably have friends that lie all the time. It's a terrible habit. They will just, for some reason, they just will not tell the truth about some things.
1: చూడండి, మనందరికి కూడా ఒక కొంతమంది మన చుట్టూగానే ఉంటారు, ఎప్పటికి కూడా వాళ్ళు అదొక అలవాటు. అబద్ధం ఊరికి చిన్నదానికి కూడా అబద్ధం ఆడే వాళ్ళు కొంతమంది ఉంటారు. చిన్న అబద్ధం, ఏదైనా చిన్న విషయం జరిగినా కూడా దాన్ని అక్కడితోనే అబద్ధం మానేసి వేరేదిగా చెప్పేసి వాళ్ళు కొంతమంది ఉంటారు. మనకు చాలా బాధాకరమైనటువంటి స్నేహితులు మన మధ్యలో ఉన్నారు.
0: I remember an old comedian here in the West, here in the United States.
1: అమెరికాలో ఒక కమెడియన్ అని, ఒక కామెడీ అంటే నవ్వించేటువంటి హాస్య నటుడు ఒకడు ఉన్నాడంట.
0: And I'll never forget, he said that there are some people that would rather stand on their tiptoes. You understand, your toe, like a ballerina, stand on your toes, which is very difficult. He would say there are some people that would rather stand on their tiptoes and lie than to stand flat-footed and tell the truth, which is much easier. So they would rather have a difficult life and stand on their tiptoes to tell a lie when they could just stand flat-footed and tell the truth.
1: Tiptoes, what the meaning of tiptoes?
0: Tiptoes, you know, like sometimes kids will step on their tiptoes like this, and instead of, you know, walking like this, they will stand on their toes. You know, a ballerina?
1: Oh, okay,
0: that,
1: okay.
0: Like, you know, they stand on their tiptoes like that?
1: Tiptoes, okay.
0: Yeah, that's what we call tiptoes, yeah. So the joke is that some people would rather do the difficult thing, stand on their tiptoes and lie, rather than just stand flat on their feet and tell the truth.
1: Yeah, I understood well. Okay,
0: good.
1: కొంతమంది మీరు ఎప్పుడైనా మీరు సినిమాలలో కానీ టీవీలలో కానీ చూసిండ్రు, వాళ్ళు నడిచే వాళ్ళు ఎలాగా నడుస్తారు అంటే డ్యాన్స్ చేసేవాళ్ళు ఇట్లాగా ఈ కాళ్ళ వేళ్ళతో ఇట్లా నడుస్తూ ఉంటారు, తిరుగుతా ఇట్లా ఉంటారు కదా. మీరు ఎప్పుడైనా చూసి ఉంటారు డ్యాన్స్ చేయడం కానీ వాళ్ళ నాట్యం ఎట్లా చేస్తారు అంటే ఇట్లా చేస్తూ ఉంటారు. క్రైస్తవు కూడా అబద్ధం ఆడితే అలాంటి నడవడికనే ఉంటుంది. అంటే సాధారణంగా మంచి అడుగు వేసి నడిచేదానికి అబద్ధంతో ఇట్లా ఇట్లా నడిచేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మీరు ఎప్పుడైనా బురద అవుతుంది అని చెప్పి ఎలా నడుస్తారు చెప్పండి, అడుగులు ఇట్లా పెట్టుకుని ఏళ్ళ మీద నడుస్తూ పోతాడు. క్రైస్తవు కూడా అబద్ధం ఆడితే అలాంటి జీవితం. అంటే సాధారణంగా ఉండాల్సినటువంటి పద్ధతిలో మనం అడుగులు వేసేదానికి బదులుగా మనం ఏం చేస్తుంటామంటే అబద్ధం ఆడుకుంటూ ఇలాగా నడవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. తప్పితే ఏమైపోతాం మనము, అట్లా నడిచేటప్పుడు తప్పిపోయామనుకో ఏమైపోతుంది, కింద పడుతుంది, బురద అవుతుంది లేదంటే కాలు చేతులు ఎగితే. అలాంటి అబద్ధం ఆడే జీవితం అలా ఉంటుంది అని చెప్తున్నాను. ఓకే.
0: So we have to understand that as a Christian, we have to tell the truth. Christian speech, everything that we say has to be done in truth.
1: చూడండి, క్రైస్తవుడిగా జీవిస్తున్న ప్రతివాడు ఏం జరిగినా కూడా ఎప్పటికీ కూడా ఏమి మాట్లాడాలని బైబిల్ చెప్తుందంటే ఎప్పటికీ కూడా సత్యమే పలకవాలి నువ్వు అని చెప్పుకోవాలి.
0: And that's because that God is a God of truth. We follow the pattern of Jesus, and we do as God commands, and God is a God of truth, and he expects us to be a people of truth.
1: చూడండి, దేవుడు అనేటువంటి ఆయన సత్యమై ఉన్నాడు కాబట్టి ఆయన పిల్లలం అనేటువంటి మనం కూడా సత్యాన్ని పలకాలని మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అంటే దేవుడు అనేటువంటి ఆయన సత్యమై ఉన్నాడు, నేనే సత్యము నేనే జీవము అని పలికాడు కదా. నేనే సత్యము అన్నప్పుడు, దేవుడు అనేటువంటి ఆయన సత్యమై ఉన్నాడు అన్నప్పుడు, ఆయన పిల్లలమైనటువంటి మనం ఏమి ఎలాగా ఉండాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఇప్పుడు మనం కూడా సత్యమే పలకవాలను, సత్యంలోనే ఉండవాలను అని చెప్తూ ఉన్నాడు.
0: Notice with me John 14 and verse 16. John chapter 14 and verse 6 rather. John 14 and verse 6.
1: యోహాను రాసిన పత్రిక 14వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుకుందాము. ఇప్పుడు దాకా చదువుకున్నదే ఒకసారి ఆ వచనం చదవండి. యేసు క్రీస్తు ఒక మాట అంటాడు అక్కడ, నేనే సత్యము నేనే మార్గము అని. 14వ అధ్యాయము 6వ వచనం, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాడు. ఓకే,
0: సో నోటిస్ జీసస్ సేస్ దట్ హి ఇస్ ద ట్రూత్, అండ్ ఇఫ్ ఐ యామ్ గోయింగ్ టు బి ఎ క్రిస్టియన్ అండ్ ఐ యామ్ నేమ్డ్ ఆఫ్టర్ జీసస్ క్రైస్ట్, దట్స్ వై వి ఆర్ క్రిస్టియన్. Then if he's the truth, then we have to speak the truth.
1: చూడండి, మన రక్షకుడు అయినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏమై ఉన్నాడని చెప్తున్నాడు, నేను సత్యమై ఉన్నాను, నేను జీవమై ఉన్నాను, నేనే మార్గమై ఉన్నాను, నేను సత్యమై ఉన్నాను. ఇలాగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సత్యవంతుడైనప్పుడు ఆయనను వెంబడించేటువంటి క్రైస్తవులం కూడా మనం ఎలాగా ఉండాలి? ఏమో అర్థమండి కదా, మనల్ని రక్షించినటువంటి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు సత్యవంతుడై ఉన్నప్పుడు ఆయనను వెంబడించేటువంటి మనం ఎలాగా ఉండాలి? మనం కూడా సత్యవంతులమే కావాలి, సత్యంలోనే ఉండాలి.
0: Lying destroys the truth. Lying obviously is the opposite of truth, but lying can sometimes destroy the truth.
1: అబద్ధము కొన్నిసార్లు ఏం చేస్తుంది అంటే సత్యాన్ని లేకుండా చేస్తుంది, అంటే సత్యాన్ని నాశనం చేస్తుంది అబద్ధం. మీరు అంతే కదా, అబద్ధానికి అబద్ధానికి నిజానికి వ్యత్యాసమే కదా ఉండేది. అబద్ధము నిజము రెండు కూడా వేరు వేరు కలిగినటువంటివి. ఇప్పుడు ఒక వ్యక్తి అబద్ధాన్ని ఆడుతున్నాడు అంటే అప్పుడు ఆ సత్యం ఏమైపోతుంది, ఎక్కడో గాలి వదిలేసినట్టు అయిపోతుంది. కాబట్టి ఎప్పటికీ కూడా మనం సత్యాన్ని పలికే వారిగా ఉండాలి, అబద్ధాన్ని మనం ఎప్పటికీ విడిచిపెట్టే వారిగా ఉండాలి.
0: I know this has happened to Brother Ravi. It's happened to me as well. There are people that will say lies about us when we're doing things that are truthful, and they do that to try to make us look bad. And so that's why I say that lying destroys the truth. For some reason, people will believe a lie more than they'll believe the truth.
1: చూడండి, కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు సత్యాన్ని పలికే దానికంటే అబద్ధాన్ని పలికే వారిగా ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళని చూస్తే బాధ వేస్తుంటది కూడా, చాలా మంది మాకు ఎదురవుతూనే ఉంటారు. కొన్నిసార్లు ఇలాగా అమెరికా వాళ్ళు లేదంటే ఎవరైనా దొరికారు అని అంటే వాళ్ళ దగ్గరికి వచ్చి, కొంతమంది అమెరికా వాళ్ళు ఎవరైనా దొరికారు అని అంటే వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చి ఏమని చెప్తారంటే, ఇదిగో మాకు ఆ పరిస్థితి బాగాలేదు, ఈ పరిస్థితి బాగాలేదు, మాకు సహాయం చేయండి, లేదంటే మాకు మా చర్చికి ఇది చేయండి, మాకు ఇది చేయండి అని చెప్పి అమెరికా వాళ్ళు దొరుకుతానే వాళ్ళ గురించి ఏం చెప్తారంటే, లేనిపోనివి, అవసరం లేనటువి ఏంటి, అబద్ధాలన్నీ కూడా వాళ్ళు మాట్లాడేవారుగా ఉంటారు. నిజానికి ఆ అబద్ధం వలన వాళ్ళు ఏమవుతున్నారంటే సత్యానికి దూరం అయిపోయే వాళ్ళుగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి.
0: We have a saying sometimes, the truth hurts. The truth hurts.
1: కొన్నిసార్లు సత్యం మనల్ని ఏం చేస్తుంది అంటే బాధపరిచేదిగా ఉంటది. నిజం మాట్లాడితే కొన్నిసార్లు ఏమవుతుంది, నిజం మాట్లాడారు అనుకో, ఈ నిజం మాట్లాడాడు మనకు అంతే కదా, మీకు ఎప్పుడైనా అర్థమైంది కదా, నిజం మాట్లాడితే మనకు గుచ్చుకుంటది. నిజాలు మాట్లాడే వాళ్ళు ఎవరికి నచ్చరు, నిజం మాట్లాడే వాళ్ళు ఎవరికి కూడా ఎప్పటికి బాధపరిచే వాళ్ళుగానే ఉంటారు. కానీ ఇక్కడ ఏం చెప్తుంది అంటే, నిజము మాట్లాడే వాళ్ళు కొన్నిసార్లు సత్యవంతులు ఏం చేస్తారంటే బాధను కలిగించే వారుగా ఉండవచ్చు.
0: Sometimes a criminal that has committed some crime, the police come up and will ask them, did you do this? And they'll say, no, I did not do that. But they did it and they're guilty. And it makes it worse on them when they lie rather than telling the truth.
1: చూడండి, ఒక నేరస్తుడు ఉన్నాడు అనుకుందామండి, ఏదైనా ఒక తప్పు చేశాడనుకోండి, పోలీసులు వచ్చి నువ్వు ఈ తప్పు చేశావా అని అడిగినప్పుడు అతడు ఏం చెప్తాడు, పోలీస్ వాళ్ళు వచ్చి నువ్వు తప్పు ఈ తప్పు ఎవరు చేశారు, నువ్వేనా చేసింది అని అడిగితే ఏం చెప్తాడు అతడు, అతనే చేసింటాడు, అతడే దాన్ని అంత మొత్తం ఆ తప్పు అంత బాధ్యత అతందే, అతడే చేసింటాడు, ఆ శిక్షక అర్హుడు వాడే. కానీ అతని దగ్గర పోలీసు వాళ్ళు వచ్చి అడిగినప్పుడు అతడు ఏం చేస్తాడు, తప్పించుకోవడానికి నేను చేయలేదని చెప్తారు. నిజానికి అక్కడ నిజమే మాట్లాడాడు అనుకోండి అతను, నేనే చేశానంటే అతనికి ఏమవుతుంది, శిక్ష పడుతుంది. కాబట్టి కొన్నిసార్లు సత్యం మాట్లాడినప్పుడు శిక్షలు కూడా పడతాయి మనకు.
0: అండ్ సమ్టైమ్స్ యాజ్ ఎ క్రిస్టియన్ వి హావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దిస్ సిట్యుయేషన్ యాజ్ వెల్.
1: చూడండి, మనం క్రైస్తవులుగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
0: Here in the West, you may have a similar saying, but sometimes we will have this saying, well, I'm just going to tell a white lie. I don't know where that originated from, but I'm going to tell a white lie. But that means I'm going to tell just a very, very small lie.
1: Yes. కొంతమంది ఏం చెప్తారంటే, నేనేం పెద్ద అబద్ధం ఆడినా, నేను చిన్న అబద్ధమే కదా నేను ఆడింది, నేనేమి ఇంత పెద్ద అబద్ధం ఆడి నేనేమి ఇంత మోసకం చేసుకోలేదు, ఇంత నేను మోసుకొచ్చుకోలేదు, ఇంత మోసం చేయలేదు, నేను చిన్న అబద్ధమే కదా నేను ఆడింది అని చెప్పి ఎస్కేప్ కావడానికి ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది.
0: For example, for those of you who are married, your husband may say, how do I look today? Do I need to get a haircut? Do I need to get my beard trimmed? And in order not to hurt their feelings, you say, oh no, you look fine today.
1: చూడండి, కొంతమంది పెళ్లి సంబంధాలకు వచ్చినప్పుడు ఏం చెప్తారంటే, చిన్న అబద్ధమే అది, ఏమి నీ గడ్డం అంతా షేవింగ్ చేసుకోలేదే, నువ్వు ఎందుకు అలాగే పెట్టుకున్నావు అంటే, నిజానికి అతని గడ్డం చేసుకోవడం ఇష్టం ఉండదు. కానీ అతడు ఏమంటాడంటే, నేను గడ్డం చేసుకుంటే చాలా అందంగా బాగున్నాను నేను, కాబట్టి నాకు ఇష్టం లేదు అని చెప్తారు. అబద్ధమే అది కూడా, అది చేసుకోవడానికి ఇష్టం లేక ఆ మాట చెప్తున్నారు తప్పించుకోవడానికి. ఓకే.
0: In fact, that happened to me the other day, Brother Martin from the TPG church. He asked me the same question. He said, do I need to get a haircut and a beard trim? And I said, no, you look okay. And then he said, well, my wife and my mother both said, I look terrible. I need to get a haircut. So I was trying to be nice, but his wife and his mother were telling him the truth. Say, no, you need to get a haircut. It looks bad.
1: చూడండి, టీజీ అనే ఒక ప్రాంతంలో మన తాడేపల్లిగూడెం అండి, తాడేపల్లిగూడెంలో మార్టిన్ అనే ఒక సహోదరులు ఉన్నారు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కూడా, వాళ్ళ అమ్మ వాళ్ళ వైఫ్ వాళ్ళందరూ కూడా అతన్ని అడుగుతూ ఉంటారంట, ఎందుకు అతను క్లీన్ చేసుకుంటాడు, గడ్డం ఎందుకు చేయించుకోడు అని. నిజానికి అది ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నేను వాళ్ళ కోసమైనా గడ్డం పెంచాలి అని అనుకుంటాను అంటున్నా.
0: సో ద పాయింట్ ఇస్ దిస్, దట్ Sometimes we may think that a lie will solve a temporary problem, But actually, it causes much worse things in the end. So it's always better to tell the truth.
1: చూడండి కొన్నిసార్లు మనము అబద్ధము నిజము మాట్లాడినప్పుడు చిన్న చిన్న సమస్యలు రావడం సహజమే కానీ అబద్ధము ఆడినప్పుడు మనకు వచ్చేటువంటి సమస్యలతో పోల్చుకుంటే నిజం మాట్లాడినప్పుడు మనకు వచ్చే సమస్య పెద్దదేం కాదు కాబట్టి మనం ఎప్పటికీ కూడా నిజాలే మాట్లాడాలని ప్రయత్నం చేయాలి ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని వచ్చినా మనకు ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు నిజమే మాట్లాడాలేము కాబట్టి మనం నిజాన్ని పలికే వారిగా ఉండాలి
0: So we're talking in this point about a Christian must speak the truth. And as we mentioned, sometimes it's not easy to, we don't want to hurt people's feelings, but it's always best to tell the truth. That's what God does. He's never lied to us in his word. Jesus never lied to his disciples and us, and we cannot lie to others.
1: చూడండి అది ఎంత ఎంత పనికి మాలినటువంటి సమస్య వచ్చినా కానీ సరే మనం మాట్లాడాల్సింది ఎప్పటికీ సత్యమే మాట్లాడాలి ఎందుకంటే మన దేవుడు సత్యమే సత్యవంతుడే సత్యాన్నే మాట్లాడాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా సత్యవంతుడే సత్యాన్నే మాట్లాడాడు అపోస్తలులు కూడా సత్యాన్నే పలికారు సత్యాన్నే బోధించారు వాళ్ళు అడుగుజారిలో నడుచుకుంటున్నటువంటి మనం కూడా ఎలాగ మాట్లాడాలి ఎప్పటికి కూడా సత్యాన్నే మాట్లాడాలి అది ఒకవేళ బాధకరంగా ఉండొచ్చు మనల్ని ఇబ్బందులు పెట్టేవిగా ఉండొచ్చు కానీ ఎప్పటికీ కూడా మనం నిజాలే మాట్లాడే వారిగా ఉండాలి
0: So truthfulness should always be present in the Christian home. Always. We have to tell our children. We have to tell them the truth. Our husband, our wife, our family. We have to tell the truth.
1: చూడండి సత్యము అనేటువంటిది మనం ఎప్పటికీ కూడా మన పరిస్థితులను నిర్ణయిస్తూ ఉంటది మనం ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే మన మన కుటుంబ సభ్యులకు కానీ మన పిల్లలకు కానీ మన భర్తలకు కానీ మన భార్యలకు కానీ మనం ఎవరికి మన పక్కన సహోదరులకు కానీ ఎవరికైనా కానీ సరే ఏం నేర్పించాలంటే నిజం పలకడమే నేర్పించాలి నిజమే పలుకుతూ ఉండాలి వాళ్ళకు
0: And we have to be very truthful at work. That's another place that is very important. We have to be truthful at our workplace if you work at an outside job.
1: చూడండి మనం ఎక్కడైనా పనులు చేస్తుంటాం కదా ఆ పనులు చేసేటప్పుడు కూడా మనం ఎలాగ ఉండాలి అని అంటే యథార్థంగానే ఉండాలి అబద్ధం మాట్లాడకూడదు మనం చేసే పనులలో కూడా మనం అందరం కూడా ఉద్యోగం చేసుకుంటుంటాము లేదంటే ఏదో ఒకటి పనులకు వెళ్తూ కూలి పనులకు ఎక్కడికో వెళ్తుంటాం కదా ఒక యజమాని దగ్గరికి మనం వెళ్ళి పనులు చేయాలి అలా వెళ్తున్నప్పుడు కూడా మనం ఆ పని అలా వర్క్ చేసుకుంటున్నప్పటికి కూడా మనం ఎలా ఉండాలంటే మోసం చేయకూడదు మనం నాలుగతో ఎప్పటికి కూడా అబద్ధం ఆడుకోకుండా నిజమే పలకాలి అది ఎంత చెడ్డ పనైనా కానీ సరే అంటే ఎంతగా మనల్ని ఎవరన్నా ఏమన్నా అనుకుంటారో అన్నా కానీ సరే మనం నిజమే మాట్లాడాలి ఎందుకంటే నిజము మాట్లాడినప్పుడు ఆ కొద్దిసేపు మనల్ని కొన్ని ఇబ్బందులు పెట్టచ్చునేమో కానీ దీన్ని నమ్మకంగా నిలబెడుతుంది ఎప్పటికైనా కానీ అర్థమైందా మనం ఎప్పటికైనా నిజం మాట్లాడామంటే కొంచెంసేపు నిన్ను అనుకొని తిట్టుకోవచ్చేమో కానీ అతను నిజమే మాట్లాడాలి అనేటువంటి పేరు నీకు జీవితాంతం ఉంటుంది కాబట్టి నిజమే పలకాలి మనం ఎక్కడ పనిచేసేటప్పుడైనా కానీ
0: We have to be truthful, of course. Amongst our own brethren, we have to be truthful and not lie in front of our own brothers and sisters.
1: సరే మన సహోదరులతో మన సహోదరులతో మనం ఎప్పటికీ కూడా నిజమైన సత్యవంతులుగానే మాట్లాడాలి సత్యమే పలకాలి సహోదరులు అని అంటే సంఘంలో ఇప్పుడు సంఘంలో బాప్తిసం తీసుకొని సంఘంలోకి చేర్చబడిన తర్వాత ఒకరికొకరు మనం అందరం కూడా ఏం పలకాలి సత్యమే మాట్లాడాలి కొంతమంది సత్యం పలకరు ఆ వస్తాను అంటే ఆమె గురించి తిప్పేసినట్టు వేరే మాట వాడు వస్తానంటే వారి గురించి వేరే తిప్పేసినట్టు వేరే మాట
0: So as a Christian, we have to set in our heart every single day that we're going to be honest. We're going to be honest with ourselves. Am I a sinner? Well, you know, I can lie to myself and say, oh, no, I'm doing great when I'm sinning. So I have to be honest to myself. And then I also have to be honest with others, whether it's my brethren, whether it's my friends, whomever. Truthfulness has to be the biggest part of a Christian life when talking to other people.
1: మన క్రైస్తవ జీవితంలో మనం అందరం కూడా హానెస్ట్ గా ఉండాలి హానెస్ట్ అంటే నిజాయితీగా ఉండాలి మొదటిగా నిన్ను నీవు ఆలోచన చేసుకో జాగ్రత్తగా వినండి మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకోండి హృదయంలో మీరు మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకోండి నేను నిజంగా యథార్థంగా ఉన్నానా నేను యథార్థవంతురాలు నేనా యథార్థవంతునుగానే ఉన్నానా అని మొదటిగా నీ గురించి నువ్వు ఆలోచన చేసుకో అదే ప్రకారంగా నీ పొరుగు వాళ్ళతో కూడా నువ్వు యథార్థంగానే ఉండాలని ప్రయత్నం చేయాలి
0: And remember that we are not only representatives of Christ, we also represent our congregation of where we worship.
1: We're
0: not only representatives of Jesus Christ because we're a Christian, we also represent the church, the congregation where we attend.
1: చూడండి కొన్నిసార్లు మనము క్రీస్తును మనము మనలో క్రీస్తును చూపిస్తుంటాం. అంటే ఎవరైనా చూస్తారని నేను చూస్తానని క్రైస్తవరాలని గుర్తుపట్టేస్తారు. పలానా క్రైస్తవరాలు వీళ్ళు పలానా అంటే నిన్ను చూస్తానే క్రీస్తును చూసినట్టుగా మనం చూపిస్తుంటాం. చాలా మటుకు కేవలము క్రైస్తవులుగానే ఉండడం కాదు, నీ వెళ్ళే సంఘాన్ని కూడా నువ్వు పరిచయం చేసేవాడుగా ఉండాలి. అంటే నేను పలానా సంఘానికి వెళ్తున్నాను కాబట్టి నేను ఇలాగ మంచిగా ఉన్నాను, నేను పలానా సంఘంలో ఇలాగ వాక్యం నేర్చుకుంటున్నాను అని చెప్పి నీ సంఘాన్ని కూడా ఇతరులకు చూపించే వారిగా నువ్వు ఉండాలి.
0: Because if I'm untrustworthy, it reflects badly on the church.
1: Okay.
0: If I'm untrustworthy, if I am telling lies, I'm not truthful, it can reflect bad upon the church.
1: Okay. నువ్వు అబద్ధం ఆడావు అనుకోండి, ఫస్ట్ నేను ఏమంటావు చెప్పండి? మీరు అబద్ధాలు ఆడుతూ నోటితో ఎట్లంటే అట్లా మాట్లాడుతూ ఉంటే వచ్చేటువంటి ఆ పరివాసం ఎవరికి చెందుతుంది తెలుసా? క్రీస్తుకు చెందుతుంది, ఆ తర్వాత సంఘానికి కూడా చెందుతుంది. నువ్వేం సంఘానికి వెళ్తున్నావురా, వీళ్ళు పోయే సంఘం ఎలాంటిదో, వాళ్ళు బోధించేది ఇదేనేమో అని అంటారా అన్నారమ్మా? ఖచ్చితంగా అంటారు. కాబట్టి మనం సంఘానికి కూడా చెడ్డ పేరు తీసుకురాకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? మనం మాటలో ఖచ్చితంగా జాగ్రత్తగా సత్యాన్ని పలకాలి. సంఘం అంటే ఏంటో మీకు ఇంకా చెప్పలేదు. ఇప్పటికి మూడవ పాయింట్ మనం మూడవ సెషన్ లో ఉన్నాం. రెండు సెషన్లు అంటే దాదాపు సంవత్సరం నుండి అమ్మాయి తరపు రాకముందు నుంచి జరుగుతున్నాయి క్లాసులు. సంఘం గురించి, బాప్తిజం గురించి అన్ని చెప్పబడింది. ఇప్పుడు మళ్ళీ వేరేది చెప్తున్నారు. సంఘం గురించి చెప్పింటే అసలు సంఘం అంటే ఏంటో మీకు అర్థమయ్యేది. ఓకే బ్రదర్,
0: if I'm going out into the community and I'm always lying, and somebody might say, well, don't you go to that Church of Christ? Then it's going to negatively influence someone. They might say, well, I will never go to that Church of Christ. If you go there, you're lying all the time. I can't even trust you. Then why would I want to go to your church?
1: Yes. చూడండి ఏమంటున్నారంటే, మీరు ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు ఎవరితో మాట్లాడుతున్నప్పుడు, మీరు పలానా అబద్ధం కానీ పలానా దోత మాట మాట్లాడినప్పుడు కానీ ఏదైనా మాట్లాడినప్పుడు నిజంగా మీరు క్రీస్తు సంఘంకి వెళ్తున్నారా, క్రీస్తు సంఘానికి సంబంధించిన వారేనా మీరు అని అంటారా అన్నదా? ఇన్ఫ్లుయెన్స్ అక్కడ కనబడుతుంది కదా. మీరు ఏం సంఘానికి వెళ్తున్నారయ్యా, ఏం సంఘము? సంఘానికి వెళ్ళదాకండి ఎవరు కూడా. ఆ సంఘంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా అబద్ధాలే మాట్లాడుతున్నారా అని అంటారా అన్నదా? అలాగా కూడా మనము ఆ మాటను కూడా రానియకూడదు. క్రీస్తు సంఘానికి మనం ఎప్పటికి కూడా చెడ్డ పేరు రానియకూడదు. Okay.
0: So a Christian must always speak the truth. Even sometimes when it hurts, we have to speak the truth.
1: మనం ఎప్పటికీ కూడా నిజమే మాట్లాడాలి. కొన్నిసార్లు అది బాధించవచ్చును, కానీ నిజమే మాట్లాడాలి ప్రతి వాడితో. Okay.
0: All right, that brings us to point number 2. A Christian must control angry words.
1: చూడండి, రెండవ పాయింట్లోకి మనం వెళ్తున్నాము. అదేంటంటే, క్రైస్తవుడు ఖచ్చితంగా కోపంతో వచ్చిన మాటలను కంట్రోల్లో పెట్టుకోవాలి. క్రైస్తవుడు ఏం చేయాలండి? కోపంతో వచ్చినటువంటి మాటలను కూడా అదుపులో పెట్టుకోవాలి. కోపంలో మాటలు వస్తుంటాయి మనకు, ఆవేశంలో వస్తున్న మాటలు అంటారు కదా, ఆవేశంలో వచ్చిన మాటలు పట్టించుకోవాలి. కానీ అవే పట్టించుకుంటారు కొంతమంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఆవేశంలో కానీ కోపంలో కానీ వచ్చిన మాటలను మనం అదుపులో పెట్టుకునే వారిగా ఉండాలి. ఓకే.
0: All right, we read Ephesians 4:25 a moment ago. Let's read Ephesians 4:26 and 27.
1: ఎఫెసీయ గ్రంథ పత్రిక 4వ అధ్యాయము 26వ వచనము 27వ వచనము చదవండి. సదు శృతి.
2: కోపపడుడి గాని పాపము చేయకుడి.
1: కోపపడుడి గాని పాపము చేయకుడి.
2: సూర్యుడు అస్తమించు వరకు
1: మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటు ఇయ్యకుడి. దొంగిలి వాడిక మీదట దొంగిలుగా అక్కర గల వానికి పంచిపెట్టుకు వీలు కలుగు నిమిత్తము వాని చేతులతో మంచి పని చేయటకు కష్టపడవలను. చూడండి ఏం చెప్తుంది ఇక్కడ.
0: So notice carefully what the Apostle Paul says. We be angry but don't sin.
1: చూడండి అపోస్తలుడైనటువంటి పౌలు గారు అక్కడ ఎఫెసి పత్రికలు ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా వినండి. మీరు కోపపడండి, కానీ ఏం చేయగాకండి, కోపపడుడి కానీ పాపం చేయగాకండి.
0: So we know that God made us, and he made us with certain emotions, and anger is a human emotion. That's just within us.
1: చూడండి, కోపము అనేటువంటిది మానవునికి ఇచ్చినటువంటి దేవుడు ఒక ఎమోషన్. బాధ, ఆకలి, బాధపడడం, ఆకలి కడడము, కామము, లేదంటే నవ్వడము, సంతోషపడము, ఏడవడము, అలాంటి వాటిలోనే కోపం కూడా ఒక భాగమే. అయితే కోపం అనేటువంటిది మన ఎమోషన్ అయినప్పటికీ కూడా దాని వలన పాపం జరగనికోకుండా చూసుకోవాలి.
0: సో ది అపోస్టిల్ పాల్ హియర్ పాయింట్స్ అవుట్ దట్ ఇట్స్ నాట్ నెసెసరీలీ ఏ సిన్ జస్ట్ టు బి యాంగ్రీ, బట్ ఇట్ ఇస్ ఏ సిన్ వాట్ యు డు విత్ దట్ యాంగర్.
1: చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారంటే అల్పమైనటువంటి చిన్న కోపము ద్వారా ఇంత పెద్ద పాపాన్ని మూటగట్టుకోవాలండి. అర్థమవుతుందా? కోపం అనేటువంటిది చిన్న పదమే, నీలో ఉన్నటువంటి ఒక ఎమోషన్, అది దాన్ని నువ్వు కంట్రోల్ చేసుకుంటే అయిపోతుంది. అలాంటి చిన్న కోపము ద్వారా నువ్వేం చేయకూడదు, ఇంత పెద్ద పాపాన్ని మూటగట్టుకోకూడదు. ఆ పాపము అనేటువంటి పెద్దదాన్ని మనము చిన్న కోపంతో పెద్దగా పాపాన్ని మనం తీసుకురాకూడదు.
0: And sadly, sometimes this, well, a lot of times, this affects our family more than other people in the outside world about being angry and saying bad things to our own family.
1: చూడండి, కోపం అనేటువంటిది సమాజంలో మనకు ఎంత ప్రభావం తీసుకుని వస్తుందో అది వేరే విషయం, కానీ చాలా మంది కుటుంబాలలో కోపం అనేటువంటిది చాలా ప్రభావం తీసుకుని వస్తుంది తెలుసా. ఒక కుటుంబంలో కోపం అనేటువంటిది తీర్మానంగా కుటుంబమే లేకుండా చేసినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, మీకు తెలుసా. కోప పడగాకండి అని చెప్పి అందుకే బైబిల్ చెప్తుంది, కుటుంబాలే లేకుండా పోయాయి కోపం వలన.
0: సో ఇఫ్ ఐ కాంట్ కంట్రోల్ యాంగర్ దట్స్ వెన్ ఐ స్టార్ట్ సేయింగ్ బ్యాడ్ థింగ్స్ ఐ సే బ్యాడ్ థింగ్స్ టు మై ఫ్యామిలీ ఐ సే బ్యాడ్ థింగ్స్ టు మై ఫ్రెండ్స్ ఐ సే కర్స్ వర్డ్స్ ఆర్ ప్రొఫానిటీ అండ్ దట్స్ వై ఐ హావ్ టు కంట్రోల్ మై యాంగర్
1: చూడండి, ఒకవేళ నీవు ఇంట్లో మీ కుటుంబంలో కోపాన్ని కనుక అదుపులో పెట్టుకున్నావు అనుకోండి, నీ నోట్లో నుంచి ఏమొస్తాయి? చెడ్డ మాటలు రావు. అదే కోపంతో ఉన్నావు అనుకో, ఏమొస్తాయి నీ నోట్లో నుండి? చెడ్డ మాటలు, కఠినమైన మాటలు, రంపంతో కూడిన మాటలు, చాలా కఠినమైన మాటలు వస్తుంటాయి. కోపంతో మాట్లాడు, పచ్చిగా మాట్లాడుతుంటారు, ఎంతో బాధపడేటట్టు మాట్లాడుతుంటారు కోపం వచ్చినప్పుడు. అదే కోపాన్ని మనం అదుపులో పెట్టుకున్నాం అనుకో, నీ మాటలు కూడా చాలా జాగ్రత్తగా వస్తాయి. కాబట్టి కోపంలో ఉన్నప్పుడు మాటలు కూడా చాలా జాగ్రత్తగా పలకాలని గుర్తుపెట్టుకోండి. ఓకే,
0: సో హౌ ఐ కండక్ట్ మై సెల్ఫ్ అబౌట్ యాంగర్ ఇఫ్ వి లెట్ ఇట్ గెట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ కెన్ బి ఎ సిన్.
1: చూడండి, మన కోపము మన అదుపులో దాటిపోయింది అనుకోండి, ఆ మాటలు కూడా అదుపు లేకుండా వస్తుంటాయి. దాని వలన ఏమవుతుందంటే పాపం వస్తుంది మనకు. కాబట్టి మనం పాపం చేసేంత గొప్ప కోపాన్ని మనం తెచ్చుకోకుండా జాగ్రత్త పడాలి.
0: How many relationships have been damaged because of angry words, because one friend got angry about something and instead of just, you know, calming down, they said something they didn't mean to say, but they said it because they didn't control their tongue. And it could be friend, it could be you say to your husband or to your wife. And so many relationships are damaged because people don't control what they say.
1: చూడండి, కోపంతో ఎన్ని కుటుంబాలు నాడు ఇడిపోయాయి చెప్పండి. ఎంతో మంది భార్య భర్తల యొక్క సంబంధాలే కోల్పోయాయి. ఎంతో మంది కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా పోయింది కోపం వలన. ఎంతో స్నేహితులు, మంచి స్నేహితులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కోపం వలన విడిపోయిన వాళ్ళు ఉన్నారు. భార్య భర్తలు కూడా వివాహం చేసుకున్నప్పుడు కోపం వలన ఏమైపోయారంటే విడాకుల దాకా వెళ్ళారు. ఇలాంటివన్నీ ఎలాగ వెళ్తున్నాయంటే మనం కోపం వలన వచ్చినటువంటి ఆ మాటల వలన వెళ్తున్నాయి. కాబట్టి క్రైస్తవుడు అనేటువంటి వారు ఖచ్చితంగా ఏం చేయాలంటే కోపంలో వచ్చినటువంటి ఆ మాటలను అదుపులో పెట్టుకునే వారిగా ఉండాలి.
0: And so you know that once you say something out loud, you can't take those words back. You may apologize, but the damage has already been done if I say something that I shouldn't have said and I can't take it back. It's already out.
1: ఎస్ చూడండి చూడండి, కోపంలో నువ్వు ఏదైనా మాట్లాడ మాట్లాడావు అనుకోండి, గట్టిగా ఆ మాటలు ఎన్నికి తీసుకుంటావా నువ్వు? ఏమ్మా నువ్వు పలానా దాని అని గట్టిగా నేను కోపంలో మాట్లాడాను అనుకోండి, ఆ మాటలు ఎన్నికి తీసుకుంటానా? నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు పట్టుకోవచ్చు, ఏడ్చుకోవచ్చు, బాధ పెట్టవచ్చు, బాధ పెట్టిండవచ్చు, కానీ ఆ మాటలు ఎన్నికి వస్తాయా? ఆల్రెడీ ఒక సహోదరుడు కానీ ఒక సహోదరి కానీ ఒక భార్య కానీ ఒక భర్త కానీ ఆ మాటల వలన ఎప్పుడో హృదయంలో నొచ్చుకొని బాధపడిండవచ్చు. కాబట్టి కోపంలో పలికినటువంటి మాటల వలన మనము ఎన్నికి తీసుకురాలేము ఆ మాటలను, జాగ్రత్తగా పలకాలి.
0: There was a man that went up to a woman that he'd not seen for a long time, and he asked her, when is the baby due? A man went up to a woman he had not seen in a long time, and when he saw the woman, he asked her, well, when is the baby due?
1: When is the baby due?
0: Correct, yeah. He saw the woman, and she looked like she was pregnant, and he asked, when is your baby due? When is it coming?
1: Yes, I got it. Okay. ఒక గర్భంతో ఉన్నటువంటి ఒక స్త్రీని నువ్వు చూసి ఎప్పుడు ఎలాగా వచ్చింది ఆ గర్భం అని ఒకవేళ అడుగుదాం అనుకుందాం, అడిగాం అనుకోండి. ఓకే.
0: But she told him, she said, I'm not pregnant. I'm not having a baby. You see, she was just fat. She wasn't pregnant, and so he had said that, but he couldn't take it back. He'd already hurt her feelings, but she wasn't pregnant at all. She was just fat. He just made a mistake.
1: చూడండి, గర్భంతో ఉన్నటువంటి స్త్రీని చూసి ఏంటి ఎందుకు నువ్వు గర్భం వచ్చావు, ఎలాగ నీ గర్భం వచ్చిందంటే ఆమెకి గర్భం లేదనుకుంది. ఇప్పుడు ఆమెకు గర్భవతిగా ఉండడం ఇష్టం లేదనుకుందాం, గర్భం అనేటువంటిది ఇష్టం లేకపోయినప్పుడు ఆమె గర్భవతిగా ఉంది ఇప్పుడు, కానీ ఆమె గర్భం అనేది ఇష్టం లేదు. ఇప్పుడు ఏం మా నీకు గర్భం ఎందుకు అవసరమా, గర్భం గర్భవతిగా ఉన్నావు కదా, నీకు ఎలా వచ్చిందంటే ఏ ఎవరు చెప్పారు నేను గర్భవతి అని, నాకు ఇష్టం లేదు ఈ గర్భవతి అని అంటే ఒప్పుకుంటారా? ఇది పోతుంది ఎనికి అట్లాగే, ఏం పోదు కదా, అది వచ్చినప్పుడు ఖచ్చితంగా అలాగే ఉంటది. అలాగే మాట కూడా అంతే, నువ్వు దాన్ని ఎనికి తీసుకోవచ్చు, నాకు వద్దు అనుకోవచ్చు, కానీ అందులో వచ్చినటువంటి ఆ బాధను మాత్రం, దాని వల్ల వచ్చినటువంటి ప్రభావం మాత్రం పోదు కదా ఎనికి.
0: All right.
1: They're laughing, brother.
0: Yeah, it's a very funny story.
1: Crazy example because of them. They're all women here.
0: Right. And we've been in that. Sometimes, you know, I'm a big guy. Sometimes people will come up and ask me, when's a baby due? Well, obviously, I'm not going to have a baby, but they're saying, well, you're fat. So you have to be careful what we say.
1: Here only, example girl only, she's my wife with her.
0: Right, right. Let's look at Proverbs 15 and verse number 1. Proverbs 15 and verse 1.
1: మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఓకే.
0: All right, so notice what Solomon here says, King Solomon, the wisest man human who ever lived.
1: చూడండి, రాజైనటువంటి సొలొమోను గారు ఏం దాని గురించి మాట్లాడుతున్నారో ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి ఇక్కడ.
0: So he's making a contrast. When we're talking to people, and we're talking about speech, of course, and controlling angry words, but he says a harsh word can make anger worse, but a gentle answer, a soft word, can calm the situation down.
1: చూడండి, కోపంతో ఎలాగా మనం మాట్లాడకూడదు అనేటువంటి ఉదాహరణ ఇక్కడ మనకు సొలొమోన్ గారు చెప్తున్నారు. ఏంటంటే మృదువైన మాట ఏం చేస్తుందంట, మృదువైనటువంటి మాట, ఎంతో సున్నితంగా మాట్లాడేటువంటి మాటలు ఏం చేస్తుంటాయి, కోపాన్ని ఎంత కోపం ఉన్నా కూడా అంచివేస్తుంది. ఇప్పుడు ఈ భార్యాభర్తలు ఇది కూడా నేర్చుకోవాలక్క, వినండి జాగ్రత్తగా. మృదువైనటువంటి మాట ఏం చేస్తుంది, మాదేమ మృదువైనటువంటి మాట కోపమును చల్లారుతుంది. అదే నొప్పించు మాట ఉంటుంది, కఠినమైనటువంటి మాటలు మాట్లాడుతుంటాం మన కోపంలో వచ్చినప్పుడు. నొప్పించు మాట ఏం చేస్తుందంట, కోపం ఇంకా ఎక్కువ చేస్తుంది. సంభాషణ మనం ఎలాగో మాట్లాడాలనేటువంటిది నేర్చుకోవాలి. మనం నొప్పించి మాట మాట్లాడామనుకో ఆ రకంగా గొడవ ఎక్కువ అవుతుంది. అదే మనం మృదువుగా సున్నితంగా మంచిగా చిన్నగా కొద్దిగానే తక్కువగా మనం మాట్లాడి నొప్పించడానికి లేకుండా అతన్ని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తే అక్కడ కోపం కూడా చల్లారుతుంది. అది సొలమన్ చెప్తున్నారు ఇక్కడ.
0: So that doesn't mean, by the way, that we don't have disagreements. You know, we can have disagreements, but it's how we express that disagreement. We can express a disagreement in a kind way or a cruel way. And the Christian would disagree with someone and be very nice about it.
1: అలాంటప్పుడు మనకి ఏమొస్తుందంటే ఆలోచన, ఏంటిది అయితే నేను ఆ సమస్య తప్పు చేయకపోయినా కూడా నేను అక్కడ వాళ్ళ కాడ తలకాయ ఉంచాలనా మనం ఒప్పుకోవాలనా అని మనం అనుకోవచ్చు. కానీ అంగీకరించమని కాదు అక్కడ చెప్పింది, నువ్వు చేసినావు ఆ పలానా సమస్య జరుగుతుంది, పలానా గొడవ జరుగుతుంది, అక్కడ గొడవలో నేనే తప్పు చేశానని ఒప్పుకొని పక్కకు పోమ్మని కాదు నిన్ను చెప్పేది. ఆ కోపం రేపించుకోకుండా ఎలాగ మాట్లాడాలో అలాగ మనం మాట్లాడాలి. అంటే ఒప్పుకోనమ్మని కాదు, తప్పు ఒప్పుకోమని కాదు, నేను చేశానా అని మనం అనుకోమని కాదు.
0: Sometimes when I come to India, someone might misunderstand what I'm saying. And they will say, what did you say?
1: Okay. చూడండి, కొన్నిసార్లు నేను ఇండియాకు భారతదేశానికి వచ్చినప్పుడు చాలా మంది నన్ను అర్థం చేసుకునే వారు కాదు లేరు. ఏం చేస్తారంటే, ఏంటి నువ్వు ఏమన్నావు కూడా మళ్ళా చెప్పు అని అడుగుతా ఉంటారంట ఆయన.
0: But I can always tell the difference in whether they were offended by what I said and didn't understand versus they just didn't hear me. And here's what I'm saying. I'll explain it to you and you can explain it. So sometimes if I were to say something to someone in India and they took it the wrong way and they took offense, they would say, what did you say? You know, the tone is very, you know, fierce. What did you say? But if they genuinely didn't understand, they'll say, I'm sorry, could you repeat that? What did you say? And so it depends on the perception. We have to be careful how we say things because people can get angry and offended and not understand what we're saying. And we have to guard against that as a Christian. Does that make sense?
1: మాట్లాడుతుంటే ఆయన మాట్లాడేది ఎదుటి వాళ్ళకి అర్థం కాక వాళ్ళు ఏమంటారంటే, ఏమన్నా మళ్ళా చెప్పు అని అడుగుతారు. కానీ అలాగా అడిగేదానికి ఒకసారి చెప్తారా, మళ్ళీ చెప్తారా, మీరు ఏమన్నారు నాకు సరిగ్గా వినపడలేదు అని చెప్పేదానికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి కదా. చూడండి, ఆ చిన్న పదం వలన మనకు కోపములు రావచ్చునా కోపం అనిచ్చేయచ్చునా అనేటువంటి పరిస్థితి నెలకొంటుంది కదా. కాబట్టి మనం ఎలాగా మన ప్రత్యుత్తరం ఇవ్వాలనో, ఎలాగా మనం మాట్లాడవాలనో, అలాంటి మాటలను మనం తీసుకురావాలి మన సంభాషణలో. ఓకే,
0: సో కంట్రోలింగ్ అవర్ యాంగర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ స్పిరిచువల్ మెచ్యూరిటీ. ఇఫ్ ఐ యామ్ ఆల్వేస్ యాంగ్రీ అండ్ ఎవ్రీథింగ్ దట్ పీపుల్ సే టు మీ ఐ టేక్ ద రాంగ్ వే, ఇట్స్ నాట్ అ వెరీ మెచ్యూర్ క్రిస్టియన్ దట్ వుడ్ డు దట్. అ మెచ్యూర్ క్రిస్టియన్ వుడ్ బి పేషెంట్ అండ్ లిసన్. బట్ టు బి యాంగ్రీ అండ్ టు సే యాంగ్రీ థింగ్స్ అండ్ నాట్ కంట్రోల్ ఇట్ is a sign that we're not at a good spiritual maturity.
1: అంటే మనం ఎప్పటికీ కూడా కోపపడేవారిగా ఉండకూడదు, కోపంతో మాట్లాడేవారిగా మనం ఉండకూడదు. అలా ఉన్నప్పుడు, అంటే కోపం పడుకోకుండా కోపంతో మాట్లాడుకోకుండా మృదువుగా మాట్లాడినప్పుడు మన క్రైస్తవ జీవితం ఎలాగా ఉంటుంది అంటే చాలా గొప్పగా ఉంటుంది. క్రైస్తవ జీవితం అభివృద్ధి అవుతుంది. అప్పుడు మనం క్రీస్తును ఎదుటి వాళ్ళకు పరిచయం చేసేవారిగా మనం ఉంటాం. మన ఆత్మీయ స్థితి బాగుండాలంటే మన కోపాన్ని మనం అదుపులో పెట్టుకోవాలి, మన కోపంలో వచ్చిన మాటలను కూడా మనం అదుపులో పెట్టుకునే వారిగా ఉండాలి. అవునే నిద్ర వస్తాను కాదు.
0: Okay. So here's another example that's a little bit funny, but you know, men and women of course are very different. And let's say you have a husband and a wife and they somebody said some angry things and they have an argument. Well, most of the time a man will just be quiet. A man will just think about it, you know, think about, well, did I say something wrong or did I take it wrong? But, you know, a woman wants to discuss it. Let's keep talking about it. Let's keep talking about it. And a man wants to be quiet and think about it. And sometimes that causes even more friction. The best thing to do is to be quiet and to think about it rather than just continue and to argue about it.
1: Yes. Okay. చూడండి, భార్యాభర్తల దగ్గర ఎప్పుడైనా కూడా గొడవ వచ్చినప్పుడు ఎలాగా ఉండాలని చెప్తున్నారు. భార్యాభర్తల దగ్గర ఎప్పుడైనా ఏదైనా గొడవ వచ్చినప్పుడు ఎలాగా ఉండాలి అని అంటే, భార్య మాట్లాడుతూ ఉంటుంది, భార్య మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె మాట్లాడనియండి, కోపంతో మాట్లాడనియండి, అదుపులో లేకోకుండా ఏదైనా మాట్లాడుతుండండి. ఇప్పుడు మనమేం పురుషులు ఏం చేయాలి, ఆమె మాట్లాడేటప్పుడు ఆలోచనలు వింటూ ఉండాలి, మౌనంగానే ఉండాలి. లేదు దానికి సమాధానంగా నేను ఇది మాట్లాడతానని చెప్పి మాట్లాడేమనుకో, అక్కడేమవుతుంది, గొడవ ఎక్కువ అవుతుంది. అదే ఆమెనే మాట్లాడనియండి, మనం మౌనంగా ఉందాం, తర్వాత ఆమె రిలీజ్ అవు ఆమె దాని గురించి అర్థం చేసుకుంటుంది, ఓహో నేనే మాట్లాడానా, నేను ఏమైనా తప్పు మాట్లాడినాము అని చెప్పి ఆమె తెలుసుకుంటుంది. ఇది కేవలం పురుషులకు మాత్రమే కాదు, స్త్రీల గురించి కూడా. స్త్రీలు కూడా తన భర్త మాట్లాడుతున్నప్పుడు మాట్లాడనివ్వండి, కోపం రానివ్వండి, రాణించుకోనివ్వండి, మాట్లాడనివ్వలేండి, తర్వాత ఆయన అర్థం చేసుకుంటాడు కదా. అయితే మనం ఉండాల్సింది ఎలాగంటే మౌనంగా. ఇలా ఎప్పుడైతే కోపం కలిగి ఎదుటి వాళ్ళు మన ఆపోజిట్ గా మన భర్త కానీ మన భార్య కానీ ఒకవేళ కోపం కలిగిన వారుగా ఉన్నట్లయితే మనం ఎలాగా ఉండాలి అని అంటే మౌనంగా ఉంటే సరిపోతుంది. ఆ మౌనం అనేటువంటిది అక్కడ మంచి సమాధానాన్ని కుదురుస్తుంది, మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కురుస్తుంది. అందుకే చాలా మంది గొడవలు వచ్చినప్పుడు భర్త మాట్లాడితే భార్య కూడా అదే మాట్లాడాలని చూస్తుంది, భార్య మాట్లాడిందో భర్త కూడా అదే మాట్లాడాలని చూస్తుంది. ఇలాగే కుటుంబంలో సమస్యలు కలహాలు ఏర్పడి విడిపోతున్నటువంటి పరిస్థితి నెలకొంటున్నాయి ఇప్పుడు. ఓకే,
0: సో జేమ్స్ టెల్స్ us how to handle these things. In fact, turn with me to James 1 and verse 19.
1: యాకోబు పత్రిక 1:19 ఒకసారి చదవండి. యాకోబు రాసిన పత్రిక 1:19 ఒకసారి చదవండి. చదువు సుఖి.
2: నా
1: ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడుచువాడు గాను మాట్లాడుటకు నిదానించువాడునై కోపగించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఓకే.
0: All right, so James tells us very plainly, let every man be swift to hear. We need to be quicker to hear and slower to speak. And then we have to be slower to hear.
1: Okay. యాకోబు గారు చాలా వివరంగా అక్కడ విశదపరుస్తున్నారు. ఏమని చెప్తున్నారు, వినుటకు వేగిర పడండి. అంతే కదా, ఇప్పుడు మన భార్యాభర్తల దగ్గర కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వినండి, ఫస్ట్ ఆమె ఏం చెప్తుందో వినండి, లేదా భర్త ఏం చెప్తున్నాడో వినండి. ఇలాగా వినేవారిగా ఉండాలి, ఫస్ట్ వినుటకు వేగిరి పడేవారిగా ఉండాలి, మాట్లాడుటకు నిదానించువాడనై ఉండాలి, కోపగించుటకు నిదానించువాడనై ఉండాలి. ఓకే, ఇలాగా ఉన్నప్పుడు మనం సమస్యలను మనం తెచ్చుకోవచ్చు.
0: సో ఇట్స్ ఎ గ్రేట్ ఫార్ములా, ఇఫ్ వి ఫాలో ఇట్ దెన్ వి ఆర్ గోయింగ్ టు నాట్ have to worry about the angry words that we speak. If we're slow to speak, we're swift to hear, and very slow to anger, then that's going to prevent a lot of problems relative to our speech.
1: చూడండి, మనం సమస్యలు తగ్గించుకోవాలి అని అంటే, మనం అంటే పెద్ద సమస్యలు రానికోకుండా, ఏ ఇబ్బంది రానికోకుండా మనం ఉండాలంటే ఈ ఫార్ములా మనం ఉపయోగించాల. ఇక్కడ యేసుక్రీస్తు మనకు దేవుడు చెప్పినటువంటి మాటే కదా ఇది, కోపగించుటకు నిదానించువాడనే ఉండాలి, మాట్లాడటకు నిదానించువాడనే ఉండాలి. అయితే ఏదానికి తొందరపడాలి, వినడానికి తొందరపడాలి. మనం ఈ ఫార్ములాను కనుక మనం సరిగ్గా ఉపయోగించామనుకోండి, మన జీవితంలో సమస్యలు లేకుండా ఉంటాయి. అర్థమైందా? ఎవరైనా మన అధికారులు కానీ, మన పెద్దలు కానీ, మన అమ్మగారులు కానీ, మన నాన్నగారులు కానీ, మన భార్య కానీ, భర్త కానీ, ఎవరైనా కానీ సరే కోపించుకొని మాట్లాడుతున్నాడు అనుకోండి, అక్కడ ఈ ఫార్ములా ఉపయోగించండి. విందాం, మాట్లాడి తిరిగి సమాధానం మనం చెప్పడానికి కాకుండా వినడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు మనము మన సమస్యలు తగ్గించుకునే వారిగా ఉంటాం. ఇలాగ ఉండాలి క్రైస్తవ జీవితం.
0: All right, so that's going to bring us to point number 3 that may sound similar, but this is a whole different category. A Christian must avoid harmful speech.
1: చూడండి,
0: a Christian must avoid harmful speech.
1: ఈ విషయం చాలా ముఖ్యమైనటువంటిది అని గుర్తుంచుకోండి. ఒక క్రైస్తవుడు చెడ్డ మాటలు కానీ హానికరించేటువంటి మాటలు కానీ దూరంగా పెట్టాలి, అంటే బూతు మాటలు కానీ నోటి నుండి చెడ్డ మాటలు పలకపోకుండా జాగ్రత్త పడాలి. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు క్రైస్తవులు అని చెప్పుకుంటే, ఇప్పుడు క్రైస్తవుడుగా నన్ను అసలు అనేటువంటి దిగజారినటువంటి పదజాలాన్ని వాడుతూ ఉంటాం మనం అందరం కూడా. అలాంటి పదజాలం మన నోట్లో నుంచి రానివ్వకుండా దూరంగా పెట్టుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఓకే,
0: alright, so let's read Ephesians chapter 4 verse 29.
1: క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనములే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట
0: All right, so the first word in this verse, at least in the English, says let no corrupt communication. That word let is a command word. The very first word is command. So this is not a request that the Apostle Paul is giving. This is a command.
1: చూడండి, ఇది 29వ వచనంలో పౌలు ఇస్తున్నాడు ఒక ఆజ్ఞ. ఇది ఏమని చెప్తున్నాడు ఆజ్ఞ? మీ నోట ఏ దుర్భాష అయినను పవనే, మీ నోట ఏ దుర్భాష అయినను రానియకండి. మీరు ఎప్పటికేం మాట్లాడాలి? వినువారికి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనంలో పలకండి. మీరు ఎదుటి వాళ్ళు ఏదైనా వింటున్నారంటే వాళ్ళకు మంచి మాటలే పలకండి, కానీ దుర్భాష రానియకండి. ఇది ఆజ్ఞ, నా రిక్వెస్ట్. అంటే మిమ్మల్ని వేడుకోవడంలో ఇలాగ ఉండండి అమ్మా, ఇలాగ ఉండండి అమ్మా అని. మీరు క్రైస్తవులు కనుక, క్రీస్తును వెంబడించే వారు కనుక, మీరు ఖచ్చితంగా ఇలాగే ఉండాలి. మీరు మీ నోట్ల నుండి ఏ దుర్భాష అని చెప్తున్నాడు. ఓకే,
0: all right, so what is corrupt communication as it is translated in the English when he says don't let this corrupt communication, what does that mean exactly? I'm just asking in general, but I'm going to answer the question.
1: Chudandi, again.
0: Okay, when the Apostle Paul says don't let corrupt communication come out of your mouth, what does he mean by corrupt communication?
1: Chudandi, ikkada durbhasha edainanu mi noda raanigaakandi antunnadu kada. ఇక్కడ ఏది దుర్భాష అంటే ఏంటి, ఎలాంటివి దుర్భాషలు? దుర్భాషలు అంటే ఏంటండి? చెడ్డ భాషలు కదా, చెడ్డ మాటలు కదా. ఏంటి చెడ్డ మాటలు? ఎలాంటివి చెడ్డ మాటలు? ఓకే,
0: ఆల్ రైట్, సో కరప్ట్ కమ్యూనికేషన్, స్పీచ్ దట్స్ హార్మ్ఫుల్, ఇట్స్ రాటన్, ఇట్స్ డిస్ట్రక్టివ్.
1: చూడండి, ఏంటంటే ఇక్కడ కమ్యూనికేషన్ అంటే మనం దుర్భాష కానీ ఎలాంటివి మాట్లాడకూడదంటే కఠినమైనటువంటి మాటలు, చెడ్డ మాటలు, ఇబ్బంది పెట్టే మాటలు మనం పలకకూడదు.
0: You think of some food, you think of food that has gone bad. Maybe you have some watermelon or, oh, there's so many good fruits that I have when I'm there in India. I miss it so much. But you think about some food that you have that's very nice, but then if you let it go, it turns rotten. And that's what he's really talking about. Something, speech that could be good, but you've let it go rotten and sour.
1: చూడండి, మీరు ఎప్పుడైనా కర్పూచకాయ తిన్నారండి? కర్పూచకాయ తింటుంటాం కదా. కర్పూచకాయ చూసినప్పుడు, తింటున్నప్పుడు అది సరిగా లేదనుకోండి, మనం ఏం చెప్పాలి? సపోజ్ చిన్న మాట, ఎలాగా చెప్పాలి? ఇది చాలా బాగలేదు అని గట్టిగా మనం, ఏంటి ఇది ఇట్లాంటిది చాలా చెప్పి మనం గట్టిగా మాట్లాడతామా? లేదంటే ఇది కొంచెం చేతిగా ఉంది, బాగుంది, ఇంత బాగుంది అని అంటే బాగుంటుంది. ఎలాగో మాట్లాడాలో మనం ఇక్కడే మనం ఈ మన మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధం, బంధం కుదుర్చుకోవాలి అని అంటే మనం ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి. ఓకే,
0: ఆల్ రైట్, సో
1: జస్ట్ లిటిల్ బిట్ ఎక్స్ప్లెయిన్ దట్ బ్రదర్, బట్ ఐ
0: Well, and this is one that we need to spend a lot of time on, because in the Bible it says something that may not be clear, but it covers a lot of things. For example, this corrupt communication, anything that tears down rather than builds up. As Christians, we're supposed to build each other up. We're not supposed to tear each other down. And this corrupt communication, this interaction and what we say, that is what is not supposed to be in the mouth of a Christian.

0: include, as we have on our student worksheet here, filthy language. Language is filthy. It's not good. It's dirty.
1: చూడండి కొన్నిసార్లు మాటలు ఎలా ఉంటాయంటే బూతులు మాట్లాడుతూ ఉంటారు. అపవిత్రమైనటువంటి చాలా చెడ్డమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలాంటివి మన మన మధ్యలో ఉన్నటువంటి బంధాన్ని చెడగొట్టేవిగా ఉంటాయి.
0: Men are bad about this. I'm assuming some women may be bad about this too, but sometimes when men get together, they'll tell dirty jokes, and they'll tell dirty jokes about a woman, about her appearance and how she looks, whether good or bad, or whether they would want to do something physically with her. And, you know, the other men will laugh about that, but that's filthy conversation, and it's not speech that should be in the mouth of the Christian.
1: Yeah, I got it. చూడండి కొంతమంది మగవాళ్ళు అందరూ కలుసుకొని ఒక సమూహంగా కూర్చున్నారు అనుకోండి, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? ఒక స్త్రీ పోతుంది గౌరవం పట్టి ఏమని మాట్లాడుతుంటారు? ఆమె గురించి చాలా చెడ్డగా మాట్లాడుకుంటుంటారు. ఆమె అందాలను చూసుకుని, ఆమె ఎలాగో డ్రెస్ చేసుకుందా అనుకుంటూ, ఆమె ఎలాగో నచ్చుకుంటుంది అనుకుంటూ చాలా అపవిత్రమైనటువంటి మాటలు వాళ్ళ సంభాషణలో వస్తూ ఉంటాయి. నిజానికి క్రైస్తవ సంభాషణలు అలాగే ఉండకూడదు. చాలా బూతులు మాట్లాడుకొని, అపహాసమైనటువంటి మాటలు మాట్లాడుకొని, ఆడవాళ్ళ గురించి అపవిత్రంగా మాట్లాడేటువంటి మాటలు మాట్లాడుతుంటారు కొంతమంది సహోదరులు. నిజానికి ఏ మనుషుడమైనటువంటి మనం క్రైస్తవులుగా ఉన్నప్పుడు ఆడవాళ్ళ గురించి కానీ ఇప్పుడు కూడా మనం బూతులు దిగజార్చేటట్లుగా మనం మాట్లాడకూడదు. ఓకే.
0: And next would include things that are vulgar, like profanity. When we say curse words, vulgar things, that's not what the Christian should be saying, and that's not speech that should be coming out.
1: చూడండి కొంతమంది వల్గర్ గా మాట్లాడుతుంటారు భాషలో. వల్గర్ గా అంటే దాన్ని ఏమంటారు అంటే మన భాషలో అవలాయిగా మాట్లాడుతున్నారు. దాన్ని ఎలాగా అంటే అవలాయి అనే మాటను కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు. నీకు అంతంది అయింది అదింది ఏంటంటే మాట్లాడుతుంటారు. చాలా వల్గర్ గా మాట్లాడుతుంటారు, చాలా చెడ్డగా మాట్లాడుతుంటారు, చాలా నీచంగా మాట్లాడుతుంటారు. Okay.
0: We have to be careful that we don't are not like the world. For example, in text messaging or in talking, sometimes you'll hear younger people, they'll say, "Oh my God." Well, that's really vulgar speech, because you're not supposed to be taking God's name and just using it in common speech. That's not the way to do. Even in text messaging, people will say OMG, which stands for oh my God. Yeah, say that all the time, and that's part of or being vulgar. We can't do that as Christians.
1: So చూడండి కొంతమంది వాళ్ళ సంభాషణలో ఎలాగ మాట్లాడుకుంటారంటే దేవుని మాత్రమే తీసుకొచ్చాను, ఓ దేవుడా, ఓ అమ్మ, నిలబడేటట్లేదు అంటే ఇంతమంది బాధాకరమైన విషయం ఏంటంటే మెసేజ్ చేసేటప్పుడు కూడా ఓ మై గాడ్ ఇది ఇంత అందంగా ఉన్నదా, ఇది ఇలాంటిదే అని చెప్పి మాట్లాడుతుంటారు. అంటే అది ఒకవేళ అలాగ ఉండవచ్చు, కానీ మనకు అర్థమయ్యే భాషలో మనం చెప్పుకున్నట్లయితే మీరు మాట్లాడుతూ ఉంటారు, బూతులు మాట్లాడుతూ ఉంటారు, అపవాసం మాట్లాడుతూ ఉంటారు, మధ్యలో ఎవరు తీసుకుని వస్తారు, దేవుని తీసుకుని వస్తా ఉంటారు, ఓ దేవుడా, ఓ అమ్మా, ఇవి ఇంత బాగుందా, ఇంత సంసార ఇలాంటిదే అని చెప్పి మధ్యలో ఎవరు తీసుకుని వస్తా ఉంటారు, దేవుని తీసుకుని వస్తా ఉంటారు. చాలా అంత పవిత్రమైనటువంటి దేవుడిని మనం తీసుకుని వచ్చి నీచమైనటువంటి ఆ పదజాలలోకి వాడుతూ దేవుని అడ్డం పెట్టుకుంటూ ఉంటాం మనం. దేవుడే చూసుకుంటాడు పోని నీకు ఇది వాటి ఎట్లా అని చెప్పి దేవుని మనం వాడుకుంటూ మన సంభాషణలో మనం దేవుని తీసుకుని వచ్చి చెడ్డగా మాట్లాడించడానికి దేవుని అప్లై చేస్తూ ఉంటాం. ఓకే.
0: And so to our children, it may seem very innocent when they text or when they say those things, but we have to teach them. That's part of this corrupt communication that you can't do.
1: చూడండి మనం పిల్లలతో కూడా మనం ఈ పెంపకాన్ని నేర్పించాలి. నిజంగా మనం నేర్చుకుంటే మన పిల్లలకు కూడా మంచి పెంపకం వస్తుంది. చెడ్డ మాటలు పలుకోకుండా, అపవిత్రమైన మాటలు పలుకోకుండా, కోపపడే మాటలు పలుకోకుండా మనం చాలా జాగ్రత్తగా మన పిల్లలను పెంచే వాళ్ళగా మనం ఉండాలి. ఇలా పెంచలేనప్పుడు మనం ఏం చేస్తారంటే మన భవిష్యత్తుతో పాటు వాళ్ళ భవిష్యత్తును కూడా దెబ్బతీస్తున్నట్టే కదా. మనం క్రీస్తునందు మనం సరిగా లేకుండా వాళ్ళని సరిగా లేకోకుండా ఇలాగే మనం క్రీస్తులు క్రైస్తవులు అని చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఏం లాభం కాదు కదా. మా పిల్లలకు మనం నేర్పించాలి ఎలాగా మనం ఉండాలి, ఎలాగా మనం ఉండకూడదు, ఎలాగా మాట్లాడాలి, ఒకరితో ఒకరు సంభాషణ ఎలాగా మాట్లాడాలి. అమ్మ మృదువుగా మాట్లాడు, అమ్మ వాళ్ళతో కోపంగా పడగాకు, వాళ్ళతో బాధపడగాకు, వాళ్ళతో మంచిగా మాట్లాడని చెప్పి నీ పిల్లలకు నువ్వు నేర్పించేవారిగా నువ్వు ఉండాలి. అలాగ లేనప్పుడు మనం వాళ్ళని ఎదుగుదలను అక్కడితోనే ఆపేసినట్టు అయిపోతాం. ఓకే.
0: Another thing about this corrupt communication, cruel words, cruel insults, when we insult people,
1: yes.
0: they're poor, then you know they don't dress as good as I am dressed, or look at that child, how they act so terribly, or you know, sometimes you have children that are mentally challenged. And,
1: yes,
0: you know, people are very cruel about that situation, and they ought to be thankful that they're not that way themselves. So cruel insults about people should not come out of the Christian's mouth.
1: Yes. క్రైస్తవులమైనటువంటి మన నోట్లో నుండి క్రూరమైనటువంటి మాటలు కూడా రాకూడదు. క్రూరమైన మాటలు అంటే ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు బీదరాలు, గుడ్డలు కూడా సరిగా ఉండవు. వాళ్ళని చూసి ఏమంటాం మనము, ఏ నీ గుడ్డలేంటి, నువ్వేంటి, ఇట్టుండవేంటి, నీ ఏం యావు నుంచి వచ్చినావు, ఎట్టే నీ గుడ్డలు అని చెప్పి అపవాసం చేస్తూ ఉంటాం, క్రూరంగా మాట్లాడుతుంటాం వాళ్ళని చూసి. చూడండి, మనం ఎదుటి వాళ్ళని చూసి ఎప్పటికీ కూడా మనము ఇట్లా మాట్లాడకూడదు. ఇప్పుడు ఒక కుంటున్న గుడ్డలను చూసి ఏం మాట్లాడుతుంటాం మనము, కుంటులను గుడ్డలను మనం చూస్తుంటాం కదా రోడ్లను బట్టి, మనకు కనబడిన వాళ్ళను మనం ఏం మాట్లాడుతుంటాం, క్రూరంగా మాట్లాడుతూ ఉంటాం. నీ ఏం కుంటున్నావు, ఇట్లా మనం మాట్లాడుతూ ఉంటాం, బూతులు మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళు నిందిస్తూ ఉంటాం. నిజానికి ఆ పరిస్థితిని బట్టి మనం ఎప్పటికీ దేవునికి కృతజ్ఞత తెలుపుతూనే ఉండాలి. దేవుడు ఆ మంచిది మంచిగానే ఇచ్చినావు ఇది అని ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడం మనము మర్చిపోయి ఏం చేస్తుంటాం అంటే వాళ్ళని మనం నిందించి క్రూరంగా మాట్లాడే వాళ్ళుగా ఉంటాం. ఓకే.
0: Another thing you have here, destructive, the text would talk about degrading comments. In other words, trying to make destructive someone, you're trying to make yourself look better, and by doing that you're degrading, making them look lower, try to say destructive things.
1: Chudandi, naashanakaramainatundi maatalu kuda manam maatladakoddu. Vallu okkari manamu manthu kante ekku kontha mandi pothunappudu kuda manam em chestuntamu, మనకంటే కొంతమంది అభివృద్ధి అవుతున్నా కూడా మనం ఏమంటుంటాం, నీకు కడుపు కాలిపోను, నీ కూలిపోను, కొంప లేకుండా పోను, నీకు నాశనం కావను, నీకు ఇలాంటి పరిస్థితి రాను, నీకు కలరా రాను, నీకు ఇది రాను, అది రాను, నీ చనిపోను, నీకు లేకుండా పోను అని చెప్పి ఏం మాట్లాడుతుంటాం మనము అంటుంటాం కదమ్మా. ఎప్పటికి క్రైస్తవులు అనేది మనము ఎప్పటికీ అలా మాట్లాడకూడదు. ఎదుటి వాళ్ళని నాశనం కావాలని కోరుకోకూడదు ఎప్పటికీ కూడా. ఏమున్నా కూడా వాళ్ళు ఇంకా దేవుడు ఆశీర్వదించాలనే కోరుకోవాలి, కానీ ఎప్పటికీ మనం నాశనం కాండి అని ఎప్పుడు మనం మాట్లాడకూడదు మన నోట్లో నుండి. ఓకే.
0: And really all of these can be summed up in this last point on the student sheet. Anything that's meant to hurt others, and if I'm saying filthy things or vulgar, cruel, degrading or destructive, all of those things are meant to hurt others, and those things should not be a part of the Christian speech.
1: ఈ ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఈ మాటలు అన్ని బాధకరమైన మాటలు, వల్గర్ గా మాట్లాడేవి, అపవిత్రంగా మాట్లాడేవి, బూతులు మాట్లాడేవి, నాశనమైన మాటలు, ఇవన్నీ కూడా మనము ఇతరులను బాధ పెట్టడానికి మాట్లాడేవి ఇవన్నీ కూడా. కాబట్టి క్రైస్తవులమైనటువంటి మనము మన ఉద్దేశం ఏంటి అంటే ఇతరులను బాధ పెట్టడానికి మనం మాట్లాడకూడదు, ఇతరులను బాధ పెట్టకూడదు, ఇతరులను ఎప్పటికీ కూడా మనం నాశనం కోరుకోకూడదు. మనం ఎప్పటికీ ఇతరుల మేలునే కోరుకోవాలి. అలాగా మేలు కోరుకున్నప్పుడు దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇతరులను బాధ పెట్టే ఏవి కూడా మనం మాట్లాడకూడదు. సత్యమైనంత వరకు ఇక్కడ చెప్పారు కదా, ఇదిగో విలువానికి మేలు కలిగినట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన మాటలే పలకండి అని చెప్పాడు. కాబట్టి మనం ఇతరులతో ఎప్పటికీ కూడా మనం మంచి మాటలు పలకాలి. ఓకే.
0: సో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ వెన్ ది అపోస్టిల్ పాల్ టాక్స్ అబౌట్ corrupt communication, it's not just about profanity, in other words, curse words that people say. It's not just about that. It's about anything that would criticize or ridicule other people.
1: Okay. చూడండి, ఇక మాట్లాడినటువంటి ఈ మాటలనే కాదండి, ఇప్పుడు మాట్లాడినటువంటి ఈ మాటలన్నే కాదు, ఇంకా ఏమైనా కానీ సరే మనం ఇతరులను బాధ పెట్టేది ఇంకా ఏమొచ్చినా కానీ సరే మనం ఎప్పటికి కూడా ఇతరులను బాధ పెట్టే వారిగా మనం ఉండకూడదు. అర్థమైందా? మన క్రైస్తవం అనేటువంటి మనము ఎల్లు వారికి ఎప్పటికి మేలునే పలకాలి కానీ కీడు పలకకూడదు. ఓకే,
0: Jesus would say in the Gospels that I am to love my neighbor as I love myself.
1: చూడండి, క్రీస్తు ఏం చెప్పాడో మీకు అందరికి తెలుసండి, ఇదిగో నిన్ను వారి నీ పొరుగు వారిని ప్రేమించును. నన్ను నేను ఎలాగ ప్రేమించుకుంటున్నానో నా పొరుగు వారిని కూడా నేను అలాగే ప్రేమించాలి అని యేసుక్రీస్తు ఆజ్ఞాపించాడా లేదా? ఓకే,
0: బట్ ఇఫ్ ఐ ప్రాక్టీస్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ దట్ వీ హావ్ టాక్డ్ అబౌట్ in this point, then I'm not showing love to my neighbor. If I'm talking about them, talking down to them, yes, acting like I'm better than them, that's not showing love at all.
1: చూడండి, అలాగా మనకు యేసుక్రీస్తు చెప్పినప్పుడు ఈ బూతులు ఎప్ప అసభ్యకర మాటలు, క్రూరమైన మాటలు, నాశనకరమైన మాటలు, ఇంకా ఏదైనా మనం మాట్లాడినట్లయితే మనం ఎదుటివారిని ప్రేమించినట్టు అవుతామా? అవుతామా అమ్మా? ఎప్పటికి మనం అపవాస మాటలు, బూతులు, తిట్లు, నాశనమైన మాటలు, కడుపు శాప మాటలు మనం మాట్లాడుతూ ఉంటే మనం ఎదుటి వాళ్ళని ప్రేమించడం వల్ల అవుతామా? దానికి బదులు వాళ్ళని నాశనం చేయాలని కోరుకుంటున్నాం కాబట్టి అది క్రైస్తవ జీవితం కాదు. ఓకే,
0: and so we have to be careful even in the church that we're not talking about people and you know, even at the church getting in groups and saying, oh, look at what she did or look at what he did. That's all part of that, and we can't do that. We're there to build people up, not to tear them down.
1: Yes, చూడండి, మనం ఆరాధనలో కూరుకున్నప్పుడు కానీ, సమాజంలో కూరుకున్నప్పుడు కానీ, ఎక్కడైనా గుంపుగా కూర్చున్నప్పుడు కానీ, లేకుంటే వ్యవహారం పెట్టుకుంటూ ఉంటాం కదా మనం, వేళలో కూర్చొని కొంతమంది మాట్లాడుతూ ఉంటాం కదా, అలాంటప్పుడైనా కానీ సరే ఎప్పటికీ మనం నోట్లో నుండి ఇలాంటి మాటలు రాకూడదు. ఆ ఊరు ఏం పోతాడో, ఈ పొద్దు ఏం పోతాడు, ఈయన ఏం వీడు ఏం చేస్తున్నాడు, అబ్బా ఆయన వీడు అని ఇట్లాంటి ఎప్పటికీ మన సంభాషణలో రాకూడదు. ఇలాగ వచ్చిందంటే మనం మన క్రైస్తవాన్ని మనం ఎదిగించినట్లే కాదు, పడగొట్టుకున్నట్లే. ఇది నేర్చుకుందామా మనం? ఓకేనా? ఇలాగ ఉందామా మనం అందరము? ఓకే.
0: Right. So to sum up, and I think we'll stop here, Ravi, because of time, and we'll finish next week about this. But to sum it up about what we've talked about Christian speech, I have to be aware of the tone of which I speak. You know, I can speak very cruel and like this, or I can speak very softly like that. We have to be careful as a Christian about how we, how others perceive how we speak.
1: Turned it. Manamo, ఎదుటి వాళ్ళతో ఎలాగ మాట్లాడాలో మనం ఖచ్చితంగా నేర్చుకోవాలండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనేదానికి, ఏం మాట్లాడుతున్నావు అమ్మ ఒకసారి చెప్పు అనే దానికి ఎంత తేడా ఉంటుందో చెప్పండి. ఉందా లేదా కా నువ్వు అప్పటి నుంచి తిచ్చే ఉంటుంది నోట్లో కా ఇంతనే అన్నారు కదా మీరందరూ కూడా. మనం ఏం చెప్పాలి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనేదానికి, ఏం మాట్లాడుతున్నావు అన్న ఒకసారి మళ్ళా చెప్పు అనే దానికి చాలా వ్యత్యాసం ఉంది కదా. మనం మాట్లాడే మాటలు కూడా చాలా మృదువుగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడే మనం జీవితంలో ముందుకెళ్తాం. ఓకే,
0: so it's not easy to admit, it's not easy to control the tongue, but as a Christian we have to make every effort. Say again.
1: Oh, no problem. ఇది చాలా ఇలాంటివన్నీ ఇట్లా మనం దీన్ని పాటించడానికి చాలా ఈజీ కాదు, సులువంటివి ఏం కాదు, ఇది చాలా కష్టమే. కానీ దీన్ని మనం ప్రతిరోజు దాన్ని అలవాటు చేసుకున్నట్లయితే ఇది చాలా సున్నితంగా మారుతుంది, అంటే చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు దీన్ని.
0: All right. So I hope that you gained something from this part of the lesson. We've got some more to go, and we will continue with that, Lord willing, next week.
1: Okay. చూడండి, దేవుని చిత్తం అయితే రేపు వారము దీన్ని మనం కొనసాగించుకుందాము. ఇందులో వేరే భాగంగా ఉందండి, పూర్తి కాలేదు ఇది. దేవుని చిత్తం అయితే రేపు వారము దీన్ని మనము ప్రయత్నం చేద్దాము, రేపు వారం దీన్ని పూర్చుకుందాము. ఓకే అండి. ఓకే బ్రదర్.
0: ఓకే, ఆల్ రైట్, సో విల్ క్లోజ్ విత్ ఎ వర్డ్ ఆఫ్ ప్రేయర్ అండ్ దెన్ వి విల్ డిస్మిస్ అండ్ లెట్ ఎవరీబడీ గెట్ హోమ్ అండ్ ఈట్ ఆర్ స్లీప్ ఆర్ వాట్ ఎవర్ దే నీడ్ టు డు.
1: ఓకే, హూ ప్రే బ్రదర్? యు ప్రే.
0: ష్యూర్ ష్యూర్.
1: యా, ఓకే, ప్రార్థన చేసుకుందామండి. ఈ కోడికను మనం ముగించుకుందాము. మీరందరూ కూడా రిమోట్ ప్రాబ్లం అది అంతా ఒత్తుకుంటున్నారు రిమోట్ అన్న. ఓకే బ్రదర్.
0: All right, here we go. Our Father in heaven, We're so thankful that we've had this opportunity to study your word.
2: పర్లోకమందున్న మా తండ్రి, మీ యొక్క వాక్యమును ఈ విధంగా చదువుకోవడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి.
0: Please forgive us of our sins this day.
2: మా తండ్రి, మా పాపములను క్షమించండి మా తండ్రి, ఈ రోజు చేసిన పాపములన్నిటిని కూడా.
0: And help us that we can put into practice the things that we've talked about today about the tongue.
2: తండ్రి, ఈ విధంగా మేము మీ మాటలను నేర్చుకొని మా నాలుకను ఎలాగా మనం మేము ఎలాగా మలుచుకోవాలను, ఏ విధంగా మేము పలకవాలనో ఆ విధాన్ని మాకు నేర్పిస్తున్నందుకు స్తోత్రములు మా తండ్రి.
0: Help us to be kinder and gentler to people rather than cruel.
2: తండ్రి, మేము మా సహోదరులతో మా పొరుగు వారితో మేము కఠినంగా ఉండకోకుండా అందరితో సున్నితంగా సాధుతంగా సాత్వికంగా మేము మాట్లాడినట్లు మాకు సహాయం ఇవ్వండి మా తండ్రి.
0: Because we know, Father, that you are good and full of truth, and we have to follow that example.
2: తండ్రి, మీరు చెప్పినటువంటి ఈ సత్యమైనటువంటి విషయంలో మేము దాన్ని అనుసరించినట్లు మమ్మల్ని దీవించండి.
0: We ask, Father, for your blessings upon all the people who are here for the live audience and for those who will listen to the program later.
2: మా తండ్రి, ఈ వాక్యాన్ని ఇక్కడ వింటున్నటువంటి మీ బిడ్డలను కూడా, మా తర్వాత ఈ ప్రోగ్రామ్ ను యూట్యూబ్ లో చూస్తున్న వారిని లేదంటే రేడియోలో చూస్తున్న వారిని ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి మా తండ్రి.
0: Bless us with good health and protect us, keep us from harm.
2: మా తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్యంగాను ప్రతి ఒక్కరిని సంతోషంగాను ఉంచండి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వేడి వాతావరణం నుండి మమ్మల్ని కాపాడండి మా తండ్రి.
0: And help us above all, no matter what happens to us in life, to remember that the Christian life is our main goal and purpose to live.
2: తండ్రి, మేము మా జీవితంలో ఏం జరుగుతున్నప్పటికి ఏలాగా ఉన్నప్పటికీ కూడా మేము క్రీస్తునందు క్రైస్తవులుగా ఎదుగుతూ ఉండడమే మా ముఖ్యమైనటువంటి భావం కాబట్టి మేము అలాగా ఉండనట్లు మమ్మల్ని దీవించండి మా తండ్రి.
0: Thank you, Father, for your great love and the love of your Son, Jesus Christ.
2: మా తండ్రి, మమ్మల్ని ఈ విధంగా ప్రేమిస్తున్న మీ విధానమును బట్టి, మీ క్రీస్తునందు మీ కుమారునందు మమ్మల్ని ప్రేమిస్తున్న ఈ విధానమును బట్టి మీకు కృతజ్ఞతలు మా తండ్రి.
0: And these things we ask in the blessed name of Jesus.
2: మా తండ్రి, ఈ విన్నపములన్నీ కూడా సంతోష మా తండ్రి, ఈ విన్నపములన్నీ కూడా మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొని చున్నాము మా తండ్రి.
0: ఆమేన్.